0: శ్రోతలు ఇప్పుడు శివ సుప్రభాతం.
1: విశ్వ ప్రసిద్ధ వర పుష్పమలంద గంధ సంబంధ బంధుర సుగంధ వహ ప్రవాతి మేధా విబోధక సుధామయ సూ

తత్వర ససంగమ చంద్రహాసౌ శ్రీయోగి పట్టల సితౌ లలితౌ వదాన్యౌ మాయామయాత్మక గుణ ప్రవినాశకౌ ద్వౌ కూటేశ్వరస్య చరణౌ

ద్రాపరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభస్

0: இது விஷ்ணு FM 90.4.
1: నిన్న మీతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రను ముహ్యతి అన్న శ్లోకం గురించి ఆయన ప్రతిపాదించినటువంటి తత్వాన్ని మాట్లాడి ఉన్నాను. ఆయన అంటారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. అదేమి భగవద్గీత అంతా అంతే అలాగే ఉంటాయి. ఇది మనసులో బాగా ఉంచుకున్నవాడికి నిజంగానే జీవితంలో ఒక గొప్ప ఊరట, ఒక ధైర్యం, తన జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాని గురించి ఒక సందేశం, ఒక ప్రారంభమునకు ఒక అంతమునకు మధ్యలో దాన్ని వినియోగించుకోవలసినటువంటి విధానం గూర్చినటువంటి పూనిక, స్పష్టత ఏర్పడతాయి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. బహుశ ఇంక ఇంతకన్నా అందమైన, ఇంతకన్నా సౌలభ్యంతో కూడినటువంటి ఉపమానం వెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన అన్నారు, లోపల దేహి ఉన్నాడు. దేహి అంటే నేను, జీవుడు, లేదా ఆ జీవుడికి పరమాత్మతో అభేదస్థితి అనుభవించగలిగిన నాడు జీవబ్రహ్మైక్య సిద్ధి. ఉన్నదొక్కటే పదార్థం. ఆ ఉన్నటువంటి పదార్థం తొడుక్కుంటోంది. దేన్ని తొడుక్కుంటోంది అంటే, దేహి తొడుక్కున్నది దేహము. దేహి ఉంటాడు, దేహము తొడగబడింది కాబట్టి విడవబడుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నరుడు తీసుకుంటున్నాడు. అందులో ఉన్నటువంటి మాట గాంభీర్యమును మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరు తీసుకుంటున్నారు? జీవుడే తీసుకుంటున్నాడు శరీరాన్ని, తప్ప ఈశ్వరుడు బలవంతంగా కట్టబెట్టినది కాదు. నువ్వు పుచ్చుకుని తీరాలు సుమా ఈ శరీరాన్నని భగవంతుడు ఇవ్వడు. భగవంతుడికి శరీర కల్పన ఎందు, లేదా మీకు ఈ దేహాన్ని ఇవ్వాలి అన్నదాని విషయంలో ఈశ్వరుడికి పూనిక కానీ, నేను ఇచ్చి తీరాలనేటటువంటి స్థితి కానీ ఆయనకేమీ ఉండదు. ఆయనకు అలా ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఆయన ఇవ్వడు కూడా. ఆయన స్వతంత్రుడు కాడు. ఆ విషయంలో ఆయనకు అవసరం లేదు. ఎవరు

తీసుకుంటారు అంటే మనమే తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాము అన్నదానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇప్పుడు నేను అన్నది అబద్ధపు నేను వైపుకి నేను ఊంచుకుంటూ ఉంటాను. ఇప్పుడు అబద్ధపు నేను అంటే ఇది ఈ శరీరం. నిజానికి ఈ శరీరం కూడా నేను కట్టుకున్నటువంటి ఒక వస్త్రం ఎటువంటిదో దేహి కట్టుకున్నటువంటి వస్త్రంతో సమానం ఆ శరీరం. కాబట్టి నేను ఈ వస్త్రం కట్టుకున్నాను. ఈ కట్టుకున్న వస్త్రాన్ని అయ్యో నేను ఇది కట్టుకుని వచ్చాను, దీంతో ప్రవచనం చేశాను, భగవద్గీత చెప్పాను, ఈ వస్త్రాన్ని ఇప్పేయడం ఏమిటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ వస్త్రాన్ని ఉంచుకోను. అథవా నేను ఒకవేళ ఉంచుకున్నా ఏదో చీకటి పడే పర్యంతం ఉంచుకోవచ్చు, ఫలహారం చేసేటప్పుడు ఈ బట్టలు విప్పేస్తాను. విప్పేసి అవసరమైతే వేరొక పర్యాయం స్నానం చేసి వేరొక పల్చటి వస్త్రాన్ని కట్టుకుని నేను ఫలహారం చేసి నిద్రకు ఉపక్రమిస్తాను. నేను నిద్రపోయిన వస్త్రాన్ని మళ్ళీ రేపు పొద్దున్న ఉంచుకోను, మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసేసి ఇంకొక వస్త్రాన్ని తొడుక్కుంటాను. ఇన్ని వస్త్రములను నేను విడిచిపెడుతున్నా, మీరు బాగా గుర్తుపట్టాలి, వస్త్రము నన్ను అంటుకోవట్లేదు, వస్త్రము నన్ను వదలటం లేదు. ఈ రెండిటి యందు వస్త్రము నాకు స్వేచ్ఛ ఏం లేదు. మా ఇంట్లో నేను కట్టుకోవలసినటువంటి పంచెల దొంతర ఒకటి ఉండొచ్చు నా గూట్లో, కానీ ఏ ఒక్క పంచా కూడా కోటేశ్వరారు ఇవాళ భగవద్గీతకి మేము వస్తాం మీతో, మేము మీకు కట్టబడతాం అని ఏ పంచా తనంత తాను లేచి నాకు కట్టబడదు. ఏ పంచని కట్టుకోవాలి అన్న విషయంలో నాది స్వాతంత్ర్యం. నేను ఏ పంచ తీసుకుంటే ఆ పంచ కట్టుకుంటాను, నేను ఎప్పుడు విడిచిపెట్టేయాలనుకుంటే ఆ పంచినప్పుడు విడిచిపెట్టేస్తాను. ఒక్కొక్కసారి కట్టుకున్న తర్వాత చూస్తే అది ఏ కారణం చేతనైనా కావచ్చు, ఉతుకుతున్నప్పుడు కావచ్చు, ఆరేసినప్పుడు కావచ్చు, ఏదో పక్షి పాడు చేయడం వల్ల కావచ్చు, దాని మీద మరక కనిపిస్తుంది, అయ్యయ్యో ఇది ఇస్త్రీ చేసేసి సిద్ధం చేసుకున్నాం ఇంకా నయం ఏ ఊరో పట్టుకెళ్ళాం కాదు అని కట్టుకున్న వస్త్రాన్ని అదేంటి నాన్నగారండి మీరు చూసుకోలేదా అంత మరకుంది అంటే గభాలన వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకో వస్త్రం కట్టుకుంటాం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కట్టుకున్నా విడిచిపెట్టినా నేను కట్టుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నాను, వస్త్రానికి స్వాతంత్రం లేదు. నేను కట్టుకుని నేను విడిచిపెడుతున్నాను, నేను కట్టుకుని నేను విడిచిపెట్టడానికి కారణం ఒక్కటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, అది జీర్ణమైతే విడిచిపెడతాను. ఇక్కడ విడిచిపెట్టడం అన్న శబ్దం ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ అసలు నేను వాడడం ఆపేయడం వరకు. ఇక నేను దాన్ని వాడడం వదిలిపెట్టేస్తున్నాను, పూర్తిగా ఆపేస్తున్నాను అంటే ఇక ఈ పంచని నేను విడిచిపెట్టినా ఇది మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాకలి కెడుతుంది, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నా గూట్లో పెట్టుకుంటాను, మళ్ళీ ఎప్పుడో నాకు ఏనాడు ఈశ్వరుడు శాసనమై దీన్ని కట్టుకోవాలనిపిస్తే అప్పుడు గూట్లోంచి ఆ పంచ తీస్తాను. కానీ ఈ పంచ నేను ఇక కట్టను అని నేను దీన్ని తీసుకెళ్ళి బయట పారేశాను అనుకోండి, ఇప్పుడు నేను బయట పారేసినటువంటి ఉత్తరక్షణ పర్యంతము ఇక నా శరీరమునకు ఆ వస్త్రము చుట్టబడదు, అది కట్టబడదు, నేను విడిచిపెట్టేశాను. నేను ఎలా ఒక పంచని జీర్ణమైంది, జీర్ణమైపోవడం అంటే అరిగిపోయింది, తరిగిపోయింది, చిరిగిపోయింది, ఆ కారణం చేత విడిచిపెట్టేశాను. అసలు యథార్థానికి వేదంలో పటలపన్నము అని ఒక పన్నం, అందులో వస్త్రం చిరిగినా కన్నం పడినా దాని మీద నిప్పు పడినా కాలినా అంచు లేకపోయినా అటువంటి వస్త్రాన్ని కట్టుకోవడాన్ని శాస్త్రం అంగీకరించదు, అటువంటి వస్త్రం కట్టుకోకూడదు. కాబట్టి అటువంటి వస్త్రం కట్టుకుని ఈశ్వరుడి ముందుకెళ్ళి నిలబడిన వాడికి ఏ పాపం వేస్తారు ఖాతాలో అంటే దిగంబరంగా వచ్చి నిలబడిన వాడి స్థితిని వేస్తాము అని చెప్పింది వేదం. కాబట్టి అలా జీర్ణమైన వస్త్రం ఇంకా కట్టుకోకూడదు. కనుక పారేయడం అంటే అదేదో ఇంకెందుకు లేదు చాలా పంచలున్నాయి కదా అని పారేయడం కాదు, ఇంకా ఆ పంచ కట్టుకుని నేను వైదిక కర్మ చేయడానికి ఆ పంచ పనికిరాదు. పంచంతా బాగుంది కానీ ఎక్కడో అగరత్తు యొక్క నుసి పడింది, పడ్డంలో దానికి కొన్ని కన్నాలు పడిపోయాయి, దానికి కొన్ని కన్నాలు పడినా కూడా నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇంకెవరైనా నా దగ్గర పుచ్చుకుని పోని కొంతవరకు ఏదో గురువుగారు కట్టుకున్నారని నా శిష్య సమానుడైన వాడు కొంత కట్టుకుంటే కట్టుకోవచ్చేమో, ఆయనకి అది నూతన వస్త్రం కావచ్చు, కానీ నా వరకు నాకు మాత్రం అది ఇక వైదిక కర్మగా పనికిరాదు, కాబట్టి విడిచిపెట్టేస్తాను. నేను ఎప్పుడది ఇంకా నాకు పనికిరాదని నిర్ణయం చేసుకున్నానో అప్పుడు నేను ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసినట్లుగా
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవా.

గృహ్ణాతి నరూపరాణి, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది. ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో. ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు, అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే. స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి, కానీ అసలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే. అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు. తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడనే కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు. మృత్యువుతో సమానం, అమంగళం కాబట్టి. కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తేమిటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి. ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది. పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా. కాబట్టి నేను నేను ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నాదే ప్రమేయము, నాదే ప్రమేయమైనట్లు ఈ పంచ కట్టుకున్నా నేనున్నాను. ఈ పంచ విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచ కట్టుకుని వస్తాను, అప్పుడు నేనుంటాను. నిన్న ఇంకొక పంచ కట్టుకున్నాను, అప్పుడు నేనున్నాను. పంచ లేదు కానీ నేను మాత్రం ఉన్నాను. పంచ మారిపోయింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా. దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు, తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో? ఎక్కడా లేదు. ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ, పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు. కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము, పరిపూర్ణావతారము. అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు, ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు, ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి పుచ్చుకుంటాడు అన్నారు. దేహి అంటే ఈశ్వరుడు కాడు, జీవుడు. జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి యందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు, ఆ జ్ఞానం ఆ పరిపక్వత వేరు. మనమే పుచ్చుకుంటున్నాం, మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటంటే మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి ఈ శరీరాన్ని? కాదు, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకిష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా? కాదు, వదలడానికి కారణము మనమయ్యున్నాము అంతే. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది. ఎందుచేత అంటారేమో, శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి.
అనుభవించడానికి శరీరం.

ఉండాలి. శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను, 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను, అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను. నేను ఒక పాపం చేశాను, ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులు వేసుకుని తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకుని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖరూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖరూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సు ఒక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు? నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖ ఫలితాన్ని అనుభవించి చెయ్యాలి. ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏముండాలి? నాకు శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ అని ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట. ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను, ఎవరికో నాకు తెలుసున్నటువంటి 4 మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను. నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది. ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభాపూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి. అది పొందేశాను అనుకోండి, అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది. ఒక్క పుణ్యమే చేశామనుకోండి ఈ శరీరం ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి, ఎవరు చేసేది శరీరం కాదు, కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు. ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం. జీవుడు కేవలం పుణ్యమే, అసలు పాపస్పర్శ లేదనుకోండి, అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు. కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు. నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. ఇప్పుడు పాప పుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిర్ల రూపంలో నిర్ణయం చేస్తాడు. ఆ ఊపిర్ల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నీ చేసుకున్న కర్మ ఫలితంగానే పుణ్యం ఉంది, పాపం ఉంది, రెండూ అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు, దీంట్లో ఇదిగో ఈ కాలంలో బలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం, నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వు ఉండు, దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు, దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతముందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తేమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా

ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి విడిచి తీశాడు, ఇక విడవక్కర్లేదు. ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతమైపోతుంది. కాబట్టి తొందర తొందరగా చేసుకో, ప్రతి ఊపిరి ఎందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది, అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని, ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తుండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవత కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు, పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇద్దాం పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామనేమి ఇవ్వడైన, ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రె జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూశా, ఏదో ఎక్కడో సముద్రపు టొడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు, దాని పుర్రె కనపడుతోంది, దానికి ఓ పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి. ఆవిడ వంక చూస్తాడు, చూసమ్మా ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. లక్ష్మీదేవి, ఓ ఈ పుర్రె అబ్బా ఏమి శ్రమించాడురా, శాస్త్రం ప్రకారం శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు చీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపిందనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు. భయహేతు ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు. అలాగా పొందుతూనే ఉంటే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్లి కొండ మీద పెడతారు. కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది. సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తుది, స్వయంభూ అని గుర్తు. స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది. స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ట చేయబడిన దేవాలయానికి ఒక్కనాటికి రాదు శాస్త్రంలో. ప్రతిష్ట దేవాలయం ప్రతిష్ట దేవాలయమే, అందా మానవ ప్రతిష్ఠితం అయితే చాలా తక్కువ. ఋషి ప్రతిష్టము, రాక్షస ప్రతిష్టము, దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ. స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం వేదంలో, వేదము ప్రమాణం. నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు.

నేను అలా మాట్లాడలేను. కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు, అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా? ఉంది. మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం? బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూక్షేత్రమని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధముఖ చలనం చేయవయా, కొండ మీదకి ఎక్కు, పైకెక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కాని అవకాశము కాని లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై లక్ష సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది. తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడమంటారంటే ఇందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు, అందుకని జడమంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి జడమైనటువంటిది, ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే, ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అమ్మయ్యా కాసేపు కూర్చుందాం, దాని మీద కూర్చుంటాడు. లక్ష సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు. ఇహ ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయే ముందు శివనామమును 11 మాటలు, నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివశివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి శ్రీహరి శ్రీహరి అని 3 మాటలు, మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు శ్రీహరి నామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి.

0: వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే ఉత్తర ఘనాకు చెందిన హవాస్ అలీఫు వివరించినట్లుగా సకాలంలో ఒక పొలాన్ని ఎంచుకుని దాని యజమానితో చర్చించడం చాలా ముఖ్యం.
1: ఒక్క పొలంలో ఉల్లిపాయలు వేసి అక్కడ ఎరువులు పశువులు గొద్దెలు వేసిన ఫలితం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూస్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
0: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్ల పాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.
2: ప్రతి 7 ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజ్ పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగుళ్లు కూడా ఉంటే ఉల్లిపాయలకి అవి అంటుతాయి. సోయాబీన్స్ గాని మొక్కజొన్న గాని పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత 7 ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
0: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి. కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు. పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలలు

0: లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
1: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
0: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు, మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లి వేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
2: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే, ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.
0: వర్షాకాలంలో నాట్లు వేయడానికి తగినంత ముందుగా మీ పొలాన్ని సిద్ధం చేసుకోండి. వానలు ఎక్కువగా కురుస్తున్నాయని మీరు ఆలస్యం చేస్తూ పొలాన్ని సిద్ధం చేసుకోలేకపోతే నాట్లు చాలా రోజుల పాటు నర్సరీలోనే ఉండిపోయి నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి, వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లి వేర్లు కుళ్ళిపోవు కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ని గాని అందులో కలపాలి. మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి. మొలకలకి 6 వారాల వయసు వచ్చి సుమారు 3 ఆకులు వస్తే నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం. నాటడానికి కొన్ని రోజుల ముందు నీళ్లు పెట్టడాన్ని తగ్గిస్తే మొలకలు బలపడి పొలంలో నాటినప్పుడు బ్రతుకుతాయి. పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది. కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోన సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి. నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత తేమగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి.
1: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
0: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి.

0: దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్టుని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 15 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి మొదటి పంక్తి నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతూ పోతారు.
1: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవి అవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
0: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులను ఎప్పుడైనా చేర్చవచ్చు.

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: జగడ జగడ జగడ జగడ జా జగడ జగడ జగడ జగడ జా. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి వాళ్లకు

0: బ్లాక్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.8

0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ లో ముందుగా జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఏదైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటే చూసి చూసి మనకే బోర్ కొడుతుంది. పైగా ఇప్పటి హైటెక్ తరం ఏం చేసినా ఏం చూసినా సూపర్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటుంది. తినే వంటకాల్లోనూ లెక్కకు మిక్కిలి ఫ్యాషన్లు ట్రెండ్లు పుట్టుకొచ్చాయంటని ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హోటల్లోనే కాదు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా వడ్డించిన పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయన్నా దాంతో పాటు వాటిని ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించామన్నది కూడా ముఖ్యమైపోతుంది. అలాంటి వారి కోసం కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందే ఈ స్పెరిఫికేటర్. చిన్న సైజు ఫ్లాస్క్ లా ఉండి కరెంటుతో పనిచేసే దీంతో జ్యూస్లు, సాస్లు, పాలు, కాఫీ, టీ, కొబ్బరి నీళ్లు ఇలా ఏ పానీయాన్నైనా నిమిషాల్లో చిన్న చిన్న ముత్యాలుగా మార్చేయచ్చు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇతమి కోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9171269.
2: ఇప్పుడు జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవ పదార్థాల్లోనూ కొద్దిగా సోడియం ఆల్జినేట్ ను వేసి ఆ మిశ్రమాన్ని సిరంజ్ లాంటి వాటిలో వేసి చుక్కలు చుక్కలుగా నీటిలో పడేలా చేసి చిన్న చిన్న ముత్యాలను తయారు చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇలా చేయడం శ్రమతో కూడిన పని. అందుకే పెద్ద పెద్ద హోటల్లోని వంటకాల్లోనే ఇలా అలంకరించడం చూస్తుంటాం. కానీ ఈ స్పెరిఫికేటర్ తో ఎవరైనా ఇంట్లోనే సులభంగా ఈ ముత్యాలను చేసుకోవచ్చు. జ్యూస్లు తాగనని మారం చేసే పిల్లలకు వాటిని చిన్న చిన్న ముత్యాల్లా చేసి గిన్నెలో వేసి అందించవచ్చు. ఇక ఫలూదా, లస్సీ, ఐస్ క్రీమ్, డెజర్ట్స్ లాంటి వాటిల్లోనూ మనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్, మామిడి లాంటి పండ్ల రసాల ముత్యాల్ని వేసుకోవచ్చు. అలాగే కేకులు, స్వీట్ల మీద కూడా వీటిని అలంకరిస్తే చూడ చక్కగా కనిపిస్తాయి కదా. కొందరు పాలల్లో డికాషన్, కాఫీ, టీ ముత్యాలను వేసి ఆ పానీయాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ స్పెరిఫికేటర్ తో పాటు సుమారు 10 కిలోల ముత్యాలను తయారు చేసుకునేందుకు అవసరమయ్యే 70 గ్రాముల సోడియం ఆల్జినేట్, 100 గ్రాముల కాల్షియం క్లోరైడ్ ని అందిస్తారు. మనం ఎంచుకున్న పానీయంలో కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని స్పెరిఫికేటర్ లో పోయాలి. దీనిలో ముత్యాలు 2 సైజుల్లో వచ్చేందుకు 2 రకాల రంధ్రాలున్న కప్పులు విడివిడిగా ఉంటాయి. ఇక సోడియం ఆల్జినేట్ ద్రవ్యాలు జెల్ గా మార్చాలంటే దానికి కాల్షియం అవసరం. అందుకే ముందుగానే కొంచెం కాల్షియం క్లోరైడ్ నీళ్లను కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్పెరిఫికేటర్ బటన్ నొక్కి అందులో నుంచి వచ్చే బొట్టు బిల్లలను కాల్షియం క్లోరైడ్ కలిపిన నీళ్లలో పడేలా అమర్చుకోవాలి. ఇలా ఏ పానీయాన్నైనా వెంటనే ముత్యాల్లా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్పెరిఫికేటర్లు ఆన్లైన్ దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులకు ఎప్పుడూ పండ్ల రసాన్ని గ్లాసులో వేసిస్తే ఏం గొప్ప చెప్పండి. వాటిని ప్లేట్లో వడ్డించి తినడానికి స్పూన్ వేసిస్తే భలే మజాగా ఉంటుంది కదా. మరి ఈనాటి ఆయుష్మాన్ బావలో ఇది తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, ఇవని ఆనందించండి.

0: స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఇప్పుడు ఎక్కులు తగ్గడానికి ఒక మంచి పరికరం అయితే వచ్చిందండి, మరి దాని గురించి తెలుసుకుందాం. ఎక్కులు ఎవరికైనా కొంతసేపు వచ్చి ఆగిపోతాయి, కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పడతాయి, ఓ పట్టాన ఆగవు కూడా. అలాంటి వాళ్ళ కోసమే సాన్ అంటానియోలోని టెక్సస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోస్ట్ ఇన్స్పిరేటరీ సెక్షన్ అండ్ స్వాలో టూల్ అనే పేరుతో ఒక ఎల్ ఆకారాన్ని ఉన్న స్ట్రాని రూపొందించారు. దీన్ని ఎక్కలు వస్తున్న వాళ్ళలో పరీక్షించి చూడగా 92% మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందంటే, చిన్న ట్యూబ్ లా ఉన్న దీనికి రెండు, చిన్నది పెద్దది రెండు రంధ్రాలుంటాయి. దీనికి అమర్చిన లిడ్ ని జరపడం ద్వారా పిల్లల కోసం చిన్నది, పెద్దల కోసం పెద్ద రంధ్రం తెరుచుకునేలా చేసుకోవాలి. తర్వాత స్ట్రాని గ్లాస్ లో ఉంచి పై భాగాన్ని నోట్లో పెట్టుకుని బలంగా పీల్చగాని నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ వేగానికి ఎక్కులకు కారణమైన ఫ్రెనిక్ వేగస్ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకుపోవడం వల్లే ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచం చెంది స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్ ను మూసుకుపోయేలా చేస్తుంది. దానితో లోపల నుంచి వచ్చే గాలి స్వరపేటికి తగిలి హిక్ అనే శబ్దం వస్తుంది. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగాని ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్ మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్ తరచూ గాలి మార్గం సుమగం కావడంతో ఎక్కులు ఆగిపోతాయి. మరి లిజనర్స్, తెలుసుకున్నాం కదండి. మరి ఈనాటి ఆయుష్మాన్ భావలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇతకు మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యు రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి పాట అయితే వినేశారు కదండి. ఇప్పుడు తెల్ల నేరేడు పండు గురించి తెలుసుకుందాం. అల్ల నేరేడు పండు అనగానే అందరికి గుర్తొచ్చేది నలుపు లేదా ముదురు వంకాయ వర్ణంలో ఉండే పండ్లే. కానీ తెల్ల నేరేడు పండు కూడా ఉన్నాయి. దాయ్ వాటర్ జామున్ పండ్ల మొక్కలతో సంకరించడంతో ద్వారా దీన్ని రూపొందించారట. పైగా ఈ మొక్కల్ని ఏడాదికి ఒక్కసారిగానే కాయలు కాసేలా చేశారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండేలాగా, పండిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారతాయట. ఈ పండ్లు తీపి, వగరు కలగలిసి రుచులతో వస్తాయి. పచ్చి వాటిని వైన్, వెనీగర్ తయారీ వాటిల్లో వాడతారు. పండ్లను జామ్స్, జెల్లీస్, సాసులు చేస్తుంటారంట. ఈ పండ్ల రసం మూత్ర వ్యాధులకు, జీర్ణ సమస్యలకు నివారించడానికి ఉపయోగపడతాయి. అమీబిక్ డిసెంట్రిక్ కి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇలాగే చక్కెర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. మందులా వాడినప్పటికీ ఈ గింజల్లోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది పాలనలో కాల్షియం, వాటి పోషకాలు లభ్యంగా ఉంటాయి. కాబట్టి నల్ల నేరేడు పండుతో పాటు ఈ తెల్ల నేరేడు పండు కూడా ఒకసారి తిని చూడండి. మరి లిజనర్స్, ఈ తెల్ల నేరేడు పండు వాటి యూజెస్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారం అయ్యే ఆయుష్మాన్ బావాలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అక్షయ.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ PCOD ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం భౌతిక రసాయన మార్పులు సైన్స్ పాఠం వింటారు.
5: మనం ప్రతిరోజు ఎన్నో చోట్లకు వెళుతుంటాం, ఎన్నెన్నో చూస్తూ ఉంటాం కదూ. మరి ప్రకృతిని పరిసరాలను ఇంటిని పరిశీలిస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకు మాత్రం చూసిన ప్రతిదానిలోనూ రకరకాల మార్పులు కనిపిస్తుంటాయి.
6: చెట్ల ఆకులు రంగు మారడం, చెట్లు ఆకులు రాల్చడం, ఓ చిన్న విత్తనం పెరిగి మహావృక్షంగా మారడం, పూలు కాయలుగా కాయలు పండుగా మారడం, ఇలా ఎన్నెన్నో మార్పులు.
5: అంతేనా, పర్వత శిఖరాగ్రాన ఉండే మంచు ఎండ వేడికి కరిగి నీరుగా మారుతుంది. పాలను కాచి తోడిపెడితే పెరుగవుతుంది, వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది, ఇనప ముక్కలు తేమ గాలి తగిలితే తుప్పపడతాయి, బియ్యాన్ని నీళ్లు పోసి ఉడికిస్తే అన్నంగా మారుతుంది, కట్టెలు కాలి బూడిదవుతాయి.
6: ఇలా సృష్టిలోని ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు ప్రకృతి ధర్మం. మార్పు లేకపోతే పెరుగుదల అభివృద్ధి అనేదే లేదు. మార్పు లేని ప్రపంచం ప్రకృతి జీవితం నిశ్చల చిత్రంలా ఉంటుంది.
5: ఇలా రకరకాలుగా జరిగే మార్పుల్లో తేడాలున్నాయి తెలుసా? అవేమిటో తెలుసుకుందామా? మార్పు కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా, మరికొన్ని సందర్భాల్లో వేగంగా జరుగుతుంది. కొన్ని మార్పులు తాత్కాలికమైనవి, మరికొన్ని మార్పులు శాశ్వతమైనవి. కొన్ని మార్పులు భౌతికమైనవి, మరికొన్ని రసాయనికమైనవి.
6: ఈ మూడు అంశాలను విడివిడిగా వివరంగా పరిశీలిద్దాం. మన ఇంట్లో మన పరిసరాల్లో జరిగే మార్పుల్లో కొన్నింటిని వెంటనే గుర్తించవచ్చు, మరికొన్ని మార్పులు నిదానంగా జరుగుతాయి, కనుక బాగా పరిశీలిస్తే గానీ గుర్తించలేము.
5: ఉదాహరణకు, విత్తనం చిన్న మొక్కగా మారడం, చిన్న మొక్క పెద్ద మొక్కగా తర్వాత వృక్షంగా మారడం మనకు తెలిసిందే. అయితే ఈ మార్పు జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆకులు రంగు మారడం కొద్ది రోజుల్లో జరిగే మార్పు.
6: పాలు పెరుగవడం కొన్ని గంటల్లో జరిగే మార్పు. మంచు నీరుగా మారడం కొన్ని నిమిషాల్లో జరిగే మార్పు. కాయ పండుగా మారడం కొన్ని రోజుల్లో జరిగే మార్పు.
5: బియ్యం అన్నంగా మారడం కొద్దిసేపట్లో జరిగే మార్పు. కర్పూరం పూర్తిగా కాలిపోవడం కొద్ది క్షణాల్లో జరిగే మార్పు. అలాగే కాగితం, మెగ్నీషియం వైరు, కాకరు ఒత్తులు లేదా కొన్ని రకాల టపాసులు కాలి మసిగా మారడం కొద్ది క్షణాల్లో జరిగే మార్పు.
6: ఇంకా గడ్డగట్టిన కొబ్బరి నూనె, వనస్పతి వెన్న, నెయ్యి వేడి తగిలితే కొద్ది క్షణాల్లో ద్రవంగా మారుతాయి. గోడకి వేసిన సున్నం ఆరగానే కాసేపటికి తెల్లగా కనిపిస్తుంది. తళతళ మెరిసే ఇనపమేకులు కొన్ని రోజులకి తుప్పు పడతాయి.
5: ఇప్పుడు మనం చెప్పుకున్న రకరకాల మార్పుల్లో కొన్ని శాశ్వతమైనవి, మరికొన్ని తాత్కాలికమైనవి. శాశ్వత మార్పు, తాత్కాలిక మార్పు అంటే ఏమిటో తెలుసుకుందాం.
6: ఉదాహరణకి, మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది, నీటిని మరిగిస్తే నీరు

0: ఆవిరిగా మారుతుంది. మంచు, నీరు, నీటి ఆవిరి, ఈ మూడు స్థితుల్లో ఉన్నది నీరే. వేడికి నీటి ఆకారం స్థితి మారిందంతే. నీటి ఆవిరిని చల్లబరిస్తే నీరుగా, నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. ఇది తాత్కాలికమైన మార్పు అన్నమాట. అంటే మార్పు చెందిన పదార్థం నుంచి మొదటి పదార్థం యొక్క రూపాన్ని సులభంగా పొందగలిగినప్పుడు దాన్ని తాత్కాలిక మార్పు అనవచ్చు.
1: కొన్ని రకాల మార్పులు శాశ్వతమైనవి. ఉదాహరణకు, పాలు తోడు పెడితే పెరుగవుతుంది, పెరుగును తిరిగి పాలుగా మార్చలేం. అలాగే కాగితం కాలి బూడిదయ్యాక ఆ బూడిదను తిరిగి కాగితంగా మార్చడం అసాధ్యం కదా. అంటే మార్పు చెందిన పదార్థం నుండి తిరిగి మొదటి పదార్థాన్ని పొందలేనప్పుడు దాన్ని శాశ్వత మార్పు అంటారు.
0: ఇందాక మనము కొన్ని మార్పులు భౌతికమైనవి, మరికొన్ని మార్పులు రసాయనికమైనవి అని చెప్పుకున్నాం కదా. ప్రకృతిలో జరిగే మార్పులు ప్రధానంగా రెండు రకాలని చెప్పవచ్చు.
2: పదార్థాల సంఘటన మారకుండా కేవలం ఆకారం, స్థితి, రంగుల్లాంటి భౌతిక ధర్మాలలో మాత్రమే కలిగే తాత్కాలికమైన మార్పును భౌతిక మార్పు అంటారు. ఇక పదార్థ సంఘటన మారి కొత్త పదార్థం ఏర్పడే శాశ్వత మార్పును రసాయనిక మార్పు అంటారు.
0: ఇందాక మనం చూసిన ఉదాహరణల్లో మంచు నీరుగా, నీరు ఆవిరిగా, తిరిగి ఆవిరి నీరుగా, నీరు మంచుగా మారడం భౌతిక మార్పు. ఈ మూడు స్థితుల్లో ఉన్నది నీరే. వేడికి దాని ఆకారం, స్థితి మారిందంతే. అంటే సంఘటనలో మార్పు లేదు.
1: ఇక కాగితం మండిస్తే కాలి బూడిదవుతుంది, దాని ఆకారం మారుతుంది. అంతేకాదు సంఘటనం కూడా మారింది. మెగ్నీషియం తీగను మండిస్తే అది ఆక్సిజన్ సమక్షంలో మండి మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్గా మారిందంటే రసాయనిక సంఘటనలో మార్పు వచ్చినట్లేగా.
0: భౌతిక మార్పులకు, రసాయనిక మార్పులకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయర్రా. అవేమిటో తెలుసుకుందామా? ముందుగా భౌతిక మార్పు లక్షణాలు ఏమిటో చెబుతాను.
1: భౌతిక మార్పు తాత్కాలికమైనది. ఉదాహరణకు, మైనాన్ని వేడి చేస్తే ద్రవంగా మారుతుంది, చల్లబరుస్తే మైనం మళ్లీ గడ్డ కడుతుంది. భౌతిక మార్పులో పదార్థ సంఘటన అంటే కంపోజిషన్ మారదు, కొత్త పదార్థం ఏర్పడదు. ఆకారం, రంగు, స్థితిలో మాత్రమే మార్పు కనిపిస్తుంది.
0: ఉదాహరణకు, తెల్లని జింక్ ఆక్సైడ్ను వేడి చేస్తే పసుపు రంగులోకి మారుతుంది, చల్లార్చగానే జింక్ ఆక్సైడ్ తిరిగి తెల్లగా అవుతుంది. ఎలక్ట్రిక్ పొయ్యి మీట నొక్కగానే దానిలోని కాయల్ వేడెక్కి ఎర్రగా అవుతుంది, స్విచ్ తీసేయగానే కాయల్ మామూలు రంగులోకి వస్తుంది.
1: భౌతిక మార్పులో వేడి, వెలుతురు, విద్యుత్తు లాంటి శక్తి రూపాలు శాశ్వతంగా గ్రహింపబడవు. ఉదాహరణకు, మీట నొక్కితే బల్బు వెలుగుతుంది, కాసేపటికి బల్బును తాకితే వేడిగా ఉంటుంది. విద్యుత్తు ప్రవహించడం ఆగిపోయిన కాసేపటికి బల్బు చల్లగా అయిపోతుంది.
0: పదార్థం భౌతికంగా మార్పు చెందినా దాని బరువు మారదు. ఉదాహరణకు, మంచు ముక్క ఎంత బరువు ఉంటుందో అది కరిగిన తర్వాత నీరు కూడా అంతే బరువు ఉంటుంది.
1: భౌతికంగా మార్పు చెందిన పదార్థం నుంచి మొదటి పదార్థాన్ని సులభంగా పొందవచ్చు. ఉదాహరణకు, నీటిలో ఉప్పు లేదా చక్కెర కలిపి నీటిని ఇగర్చడం లేదా ఆవిరి చేయడం ద్వారా మళ్లీ ఉప్పు లేదా చక్కెరను పొందవచ్చు.
0: ఇప్పుడు రసాయనిక మార్పుల లక్షణాల గురించి తెలుసుకుందాం. రసాయనిక మార్పు శాశ్వతమైనది. ఉదాహరణకు, పెరిగిన చెట్లను, ఇతర జీవులను చిన్నవిగా చేయడం, తుప్పు పట్టిన ఇనుమును మామూలుగా చేయడం, పండిన పండుని కాయగా మార్చడం, జీర్ణమైన ఆహారాన్ని అన్నం కూరగా మార్చడం అసాధ్యం కదా. అంటే ఇది శాశ్వత మార్పు అన్నమాట.
1: పదార్థ సంఘటన అంటే కంపోజిషన్ మారి కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఉదాహరణకు, పాలను వేడి చేసి తోడు పెడితే రసాయనిక చర్య జరిగి పెరుగవుతుంది, పెరుగు కొత్త పదార్థం, పెరుగుని తిరిగి పాలుగా మార్చలేం.
0: వేడి, వెలుతురు, విద్యుత్తు లాంటి శక్తి రూపాలు గ్రహించబడతాయి లేదా విడుదలవుతాయి.
1: ఉదాహరణకి, కొవ్వొత్తిని వెలిగిస్తే వత్తి మండి వేడి వెలుతురు వస్తుంది. కొవ్వొత్తి కరిగిపోయి ఉష్ణం లేదా వేడి ఉత్పత్తి అయిందన్నమాట. రసాయనిక మార్పు జరిగినప్పుడు పదార్థం బరువు మారుతుంది. ఉదాహరణకు, కాగితాలను కాల్చి బూడిద చేసినప్పుడు కాగితాల బరువు కన్నా బూడిద బరువు తక్కువ ఉంటుంది.

0: ఒక పదార్థం రసాయనిక మార్పు చెందాక ఏర్పడే కొత్త పదార్థం నుంచి పాత పదార్థాన్ని పొందలేము. ఉదాహరణకు పాలు తోడుకుని పెరుగయ్యాక పెరుగుని పాలుగా మార్చలేం.
1: భౌతిక రసాయనిక మార్పుల గురించి వివరంగా విన్నారుగా. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
0: మార్పు లేనిదే పెరుగుదల అభివృద్ధి ఉండదు. మార్పు ప్రకృతి ధర్మం. మార్పు రకరకాలుగా జరుగుతుంది.
1: మార్పు కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా, మరికొన్ని సందర్భాల్లో వేగంగా జరుగుతుంది. కొన్ని మార్పులు తాత్కాలికమైనవి, మరికొన్ని మార్పులు శాశ్వతమైనవి.
0: కొన్ని మార్పులు భౌతికమైనవి, మరికొన్ని మార్పులు రసాయనికమైనవి. మార్పు చెందిన పదార్థం నుంచి మొదటి పదార్థం యొక్క రూపాన్ని సులభంగా పొందగలిగినప్పుడు దాన్ని తాత్కాలిక మార్పు అనవచ్చు.
1: మార్పు చెందిన పదార్థాల నుంచి తిరిగి మొదటి పదార్థాన్ని పొందలేనప్పుడు దాన్ని శాశ్వత మార్పు అంటారు. పదార్థాల సంఘటన మారకుండా కేవలం ఆకారం, స్థితి, రంగుల్లాంటి భౌతిక ధర్మాల్లో మాత్రమే కలిగే తాత్కాలికమైన మార్పును భౌతిక మార్పు అంటారు.
0: ఇక పదార్థ సంఘటన మారి కొత్త పదార్థం ఏర్పడే శాశ్వత మార్పును రసాయనిక మార్పు అంటారు. భౌతిక మార్పు తాత్కాలికమైనది.
1: భౌతిక మార్పులో పదార్థ సంఘటన మారదు, కొత్త పదార్థం ఏర్పడదు. ఆకారం, స్థితి, రంగులో మాత్రమే మార్పు కనిపిస్తుంది. భౌతిక మార్పులో వేడి, వెలుతురు, విద్యుత్తు లాంటి శక్తి రూపాలు శాశ్వతంగా గ్రహించబడవు.
0: పదార్థం భౌతికంగా మార్పు చెందినా దాని బరువు మారదు. భౌతిక మార్పు చెందిన పదార్థం నుంచి మొదటి పదార్థాన్ని సులభంగా పొందవచ్చు.
1: రసాయనిక మార్పు శాశ్వతమైనది. పదార్థ సంఘటన మారి కొత్త పదార్థం ఏర్పడుతుంది.
0: వేడి, వెలుతురు, విద్యుత్తు లాంటి శక్తి రూపాలు గ్రహించబడతాయి. రసాయనిక మార్పు జరిగిన పదార్థం బరువు మారుతుంది. రసాయన మార్పు చెందిన పదార్థం నుంచి పాత పదార్థాన్ని పొందలేం.
2: మీరు ఇంతవరకు భౌతిక రసాయన మార్పులు సైన్స్ పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హై స్కూల్ విద్యార్థుల కోసం ఆక్సిజన్ తయారీ ధర్మాలు సైన్స్ పాఠం వింటారు.
3: ఇవాళ మాస్టర్ ఏం ప్రయోగం చేసి చూపిస్తారో ఏమో.
4: మాస్టర్ వస్తున్నారు, మాట్లాడుకు.
5: షూర్, నిశ్శబ్దంగా ఉండండి. ఏమర్రా పిల్లలు, ఇవాళ సైన్స్ టెక్స్ట్ బుక్ తీయండి, 92వ పేజీ తెరవండి. ఇందులో వాయువులు తయారు చేయుట ధర్మాలు ఉపయోగాలు పాఠం చెప్పుకుందామర్రా.
6: మాస్టరు, ఇవాళ ఆక్సిజన్ గురించి చెప్తానన్నారండి, ఆక్సిజన్ తయారీ ప్రయోగం కూడా చేసి చూపిస్తానన్నారు.
5: నాకు గుర్తుందర్రా, ఇవాళ గాలిలోని అనేక వాయువుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు గురించి చెప్తానర్రా. ప్రాణవాయువునే ఆక్సిజన్, ఆమ్లజని అని కూడా అంటారు. ముందుగా ఆక్సిజన్ ఎలా కనుగొన్నారో ఓ చిన్న కథ చెప్తాను మీకు.
6: చెప్పండి మాస్టరు.
5: చెబుతాను వినండి. పూర్వం అంటే 18వ శతాబ్దిలో మండే స్వభావం గల పదార్థాలన్నింటిలోనూ ప్లాగిస్టిన్ అనే పదార్థం ఉందని, దహన సమయంలో అది విడుదలై పదార్థం మండుతుందని ప్రపంచవ్యాప్తంగా రసాయన శాస్త్రవేత్తలు భావించేవారు. ఇదే నిజమైతే దహనానికి సాయపడే పదార్థం మండిపోయాక అసలు పదార్థం బరువు తగ్గాలి, కానీ అలా జరగటం లేదు. అందుకే రసాయన శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఇంకా ప్రయోగాలు చేశారు. ఓసారి ఏమైందంటే, 1774 ఆగస్టు నెలలో జోసెఫ్ ప్రీస్ట్లే అనే రసాయన శాస్త్రవేత్త ఈ విషయం గురించి ఓ చిన్న పరిశోధన చేశాడు. అది ఏమిటంటే,
7: ఏది ఏమైనా ఈరోజు విషయం తేల్చేస్తారు. రెడ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్ని పరీక్షణాలికలో వేసి మూత బిగించి సూర్యకిరణాలతో వేడి చేసి చూస్తాను ఏం జరుగుతుందో. ఇది భూతద్దం. ఇక్కడ ఉంది. భూతద్దంతో సూర్యకిరణాలను పరీక్షణాలిక మీద కేంద్రీకరిస్తాను. వేడి తగులుతుంది, అదుగో చర్య మొదలైంది. పాదరసం రంగు

0: గురిని వాయువు ఏర్పడ్డాయి. ఈ వాయువు దగ్గర మండే కొవ్వొత్తిని ఉంచి చూస్తా. అరే, కొవ్వొత్తి గాలిలో కన్నా ఎక్కువ కాంతివంతంగా వెలుగుతుంది. ఇదేదో కొత్త వాయువులా ఉంది.
1: నిజానికి జోసెఫ్ ప్రీస్ట్లే కనుగొన్న వాయువు ఆక్సిజన్. అయితే లావోయిజర్ అనే శాస్త్రవేత్త ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేసి ఈ వాయువుకి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు.
2: ఎలాంటి పరిశోధనలు చేశాడు మాస్టారు?
1: మరి చెప్తా వినండి.
3: ఈ పరిశోధనని ప్రిస్ట్లే పద్ధతిలో కాక మరో విధంగా చేసి చూద్దాం. గాలి నింపిన ప్లాస్కులో పాదరసాన్నించి సీల్ చేసి కొలిమిలో ఉంచుతాను. ఏమవుతుందో చూద్దాం. ఈరోజు ఇందులో ఎలాంటి మార్పు రాలేదే. సరే, రేపు కూడా చూసి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాను. రెండో రోజు కానీ మార్పు కనిపించలేదు. అదిగో మార్పు మొదలైంది. పాదరసం పైన ఎర్రని నలుసులు ఏర్పడుతున్నాయి. అదిగో దీన్ని ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంచి ఏం జరుగుతుందో చూస్తాను. ప్రయోగం మొదలుపెట్టి 12 రోజులైంది. ప్లాస్ట్లోని పదార్థాల బరువులో మార్పు వచ్చిందేమో చూస్తాను. అరే, పాదరసం బరువు పెరిగిందే. అంటే పదార్థాల్లో అవి మండటానికి సాయపడే పదార్థం ఏమీ లేదని దీనివల్ల రుజువైంది. ఈ ఎర్రటి నలుసుల్ని వేడి చేస్తే రంగులేని వాయువు వెలువడుతోంది. ఈ వాయువు గాలి కన్నా ఎక్కువగా మంటను మండిస్తోంది. అంటే ఇది గాలిలోని వాయువుల్లో ఒకటే ఉండాలి. ఎస్, అవును, దీనికి ఆక్సిజన్ అని పేరు పెడతాను.
1: అలా లావోయిజర్ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ వాయువు ధర్మాలు పరిశీలించి దాని ఒక మూలకంగా నిర్ధారించి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. రసాయన శాస్త్రవేత్తలు ఆక్సిజన్కి ఓ అనే అక్షరాన్ని సంకేతంగా వాడతారు. వాతావరణంలో ఆక్సిజన్ 2 ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఏర్పడిన ఓటూ మూలకం రూపంలో ఉంటుంది.
4: గాలిలో ఆక్సిజన్ 21% ఉందని చెప్పారుగా మాస్టారు.
2: అవునండి, మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజన్ నత్రజని వాయువులు 1:4 నిష్పత్తిలో ఉన్నాయి కదండి.
1: అవునర్రా, ఆక్సిజన్ని మనం కూడా తయారు చేయవచ్చు. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న సంయోగ పదార్థాలను వేడి చేస్తే ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. ఉదాహరణకి మెర్క్యూరిక్ ఆక్సైడ్ని వేడి చేస్తే పాదరసం, ఆక్సిజన్ వాయువు ఏర్పడతాయి. అలాగే పొటాషియం నైట్రేట్ను వేడి చేస్తే పొటాషియం నైట్రేటు, ఆక్సిజన్ వస్తాయన్నమాట.
2: మాస్టారు, మాకు ఆక్సిజన్ తయారీ ప్రయోగం చేసి చూపిస్తానన్నారండి.
1: నాకు గుర్తుంది కదా. ఇదిగో మీరంతా ప్రయోగశాలకు పదండి, అల్లరి చేయకుండా నడవండి. పదండి పదండి. పిల్లలు, ప్రయోగాన్ని మీరంతా కూడా శ్రద్ధగా గమనించండి. ముందుగా పరీక్షణాళికను స్టాండ్కు బిగించి కొంచెం పొటాషియం నైట్రేట్ని ఇదిగో దీంట్లో వేయాలి. పరీక్షణాళికకు గాజు గొట్టం అమర్చిన రబ్బరు విరడాన్ని ఇదిగో ఇలా బిగించాలి. పరీక్షణాళికను సారాదీపంతో ఇదిగో ఇట్లా వేడి చేయాలి. ఇప్పుడు గాజు గొట్టం మూతి దగ్గర కొన భాగాన నిప్పు ఉన్న పుల్లను పెడదాం. ఇదిగో ఏం జరుగుతుందో మీరంతా కూడా గమనించాలి. చూడండి ఏం జరిగింది.
4: అరే, పుల్ల మండుతుందండి.
2: పుల్ల మండటానికి కారణం ఏమిటండి?
1: ఏముంది, పొటాషియం నైట్రేట్ని వేడి చేస్తే ఆమ్లజని అంటే ఆక్సిజన్ వెలువడిందన్నమాట. అది నిప్పు పుల్ల మండటానికి సహాయపడింది, అందుకే మంట ఏర్పడింది. ఇలాగే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న ఇతర సంయోగ పదార్థాల సాయంతో ఆక్సిజన్ని ఉత్పత్తి చేసి సిలిండర్లలో నిల్వ చేస్తారు. మనం ప్రయోగాలు చేయటానికని ఇదిగో ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి ఈ జాడీల్లో ఆక్సిజన్ని నింపానన్నమాట.
4: మాస్టారు, ఆక్సిజన్ వాయువు లక్షణాలు ఏమిటండి?
1: ఆక్సిజన్ వాయువుకి కొన్ని భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు ఉన్నాయర్రా.
4: భౌతిక ధర్మాలు ఏమిటండి?
1: స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ వాయువుకి రంగు, రుచి, వాసన ఉండవు. ఆక్సిజన్ వాయువు గాలి కంటే బరువైంది.

0: ఆక్సిజన్ నీటిలో కొద్దిగా కరుగుతుంది. అందువలనే నీటిలోని చేపలు మొక్కలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను గ్రహించి జీవించగలుగుతున్నాయి.
1: రసాయనిక ధర్మాలు ఏమిటండి?
0: మంచి ప్రశ్న వేశావోయ్. ఆక్సిజన్ చాలా చురుకైనటువంటి వాయువు. చురుకైన వాయువు అని ఎందుకంటున్నానంటే, ఎన్నో రకాల ధాతువులు మూలకాలతో ఆక్సిజన్ వాయువు కలిసిపోతుంది. ముఖ్యంగా ఆక్సిజన్ను వేడి చేసినప్పుడు ఇది ఇతర ధాతువులు మూలకాలతో కలిసి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ వాడకానికి, పరిశ్రమల్లోనూ ఈ ఉష్ణశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి బొగ్గు, గ్యాసు, ఆయిల్స్ అంటే పెట్రోలు, కిరోసిను ఆక్సిజన్తో కలిసి మండినప్పుడు ఉష్ణశక్తినిస్తాయి కదా.
1: అవును మాస్టారు, ఆ ఉష్ణశక్తిని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నాం కదా.
0: అవును, ఆక్సిజన్ వేటితో ఎలాంటి చర్య జరుపుతుందో కూడా చూద్దాం. ఇదిగో చూడండరా, గుంట గరిటెలో ముందుగానే ఎర్రగా వేడి చేసినటువంటి బొగ్గు ముక్కను ఆక్సిజన్ వాయువున ఈ జాడీలో పెడుతున్నా. ఏం జరిగిందో చెప్పండి.
1: బొగ్గు ముక్క చిరుమంటలతో వెలుగుతోందండి.
0: ఇప్పుడు గుంట గరిట తీసేసి జాడీని చల్లార్చుదాం. ఏ రాజు, ఆ నీళ్ల గిన్నె ఇలా తేమ్మా.
1: ఇదిగోండి మాస్టారు.
0: చల్లారిన జాడీలో కొద్దిగా సున్నపు తేటను పోసి గిలకరిద్దాం. ఇప్పుడు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా రమా.
1: సున్నపు తేట పాల వలె తెల్లగా మారింది మాస్టారు.
0: గుడ్. ఆ బొగ్గు ముక్క ఆక్సిజన్లో మండటం వలన కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఏర్పడి వేడిమి వెలువడింది. కార్బన్ డైఆక్సైడ్కి సున్నపు తేటను పాలలా తెల్లగా మార్చే గుణం ఉంది. ఇదిగో ఇది ఇంకొక మూలకం. గుంట గరిటెలో కొంచెం గంధకం వేసి వేడి చేసి ఆక్సిజన్ వాయువు ఉన్న ఈ జాడీలో దించుతున్నాను. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు రాజు నువ్వు.
1: గంధకం లేత నీలి రంగు మంటుతో మండుతుందండి.
2: ఏదో ఘాటు వాసన కూడా వస్తుందండి.
0: అదే, ఆ ఘాటైన వాసన గల వాయువునే సల్ఫర్ డైఆక్సైడ్ అంటారు. ఇలాగే ఆక్సిజన్ వాయువులో పచ్చ భాస్వరాన్ని మండిస్తే భాస్వరం ప్రకాశవంతంగా మండి తెల్లని దట్టమైన పొగలు ఏర్పడతాయన్నమాట.
1: ఈ తెల్లటి పొగ ఏమిటండి?
0: ఈ తెల్లని దట్టమైన పొగే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అంటారు. ఆక్సిజన్ వాయువులో వేడి చేసిన సోడియం ముక్కను ఉంచితే సోడియం ప్రకాశవంతమైన పసుపు రంగు మంటతో మండి ఉష్ణం ఏర్పడటమే కాక తెల్లని పొగ కూడా వెలువడుతుంది. ఈ పొగనే సోడియం ఆక్సైడ్ అంటారు. అలాగే పొటాషియం ముక్కని వేడి చేసి ఆక్సిజన్లో ఉంచితే ఏం జరిగింది?
1: పొటాషియం ఊదారంగు మంటతో మండింది,
2: పొగలు కూడా ఏర్పడ్డాయండి.
0: ఆక్సిజన్ పొటాషియంతో కలిసి చర్య జరిపిన తదుపరి వేడిమిని పొటాషియం ఆక్సైడ్ని ఏర్పరిచాయన్నమాట. మీరు దీపావళికి మెగ్నీషియం వైర్లు కాలుస్తుంటారు కదా.
2: అవునండి, మెగ్నీషియం వైర్లు కాలిపోయి తెల్లని బూడిద మిగులుతుంది.
0: అంటే మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి వేడిమిని మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పరిచిందన్నమాట. మీరు చూసే ఆ తెల్లని బూడిదే మెగ్నీషియం ఆక్సైడ్. పిల్లలు, ఆక్సిజన్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా మీరు. అది మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చెప్పగలరా మరి మీరు?
1: ప్రాణులు శ్వాసించడానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఈ వాయువు లేకుండా ఏ ప్రాణి బతకలేదండి.
2: నీటిలో కరిగిన ఆక్సిజన్ను గ్రహించి నీటిలోని మొక్కలు, చేపలు, జంతువులు జీవిస్తున్నాయి.
1: ఆసుపత్రిలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందిస్తారు.
0: అంతేకాదర్రా, పర్వతాలు ఎక్కేవారు కూడా ఆక్సిజన్ సిలిండర్లను వీపుకు కట్టుకొని మోసుకెళ్తారు. ఎందుకంటే ఎత్తు పెరిగిన కొద్దీ గాలిలోని ఆమ్లజన శాతం తగ్గిపోతుంది. ఇంకా ర్యాకెట్లు, రోదసీ నౌకల్లో ప్రయాణం చేసే రోదసీ యాత్రికులు ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్ను ఉపయోగిస్తారు. ర్యాకెట్లలో ఇంధనంగా ద్రవరూపం ఆక్సిజన్నే వాడతారన్నమాట.
2: ఆక్సిజన్ మంట మండటానికి సహాయపడుతుంది కదండి.
0: అవునమ్మా, ఇంకా వెల్డింగ్ పనులు చేయటానికి, ఉక్కు పరికరాలను అతకటానికి, కోయటానికి కూడా ఆక్సిజన్నే ఉపయోగిస్తారు.
1: ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదే.
0: ఇక పదండి, మీరు విన్న పాఠంలోని ముఖ్యమైన అంశాలను చెబుతాను.

0: ఆసుకుందరు గాని. ముఖ్య అంశాలు. 1. లావోయిజర్ అనే రసాయన శాస్త్రవేత్త ఆక్సిజన్ వాయువు ధర్మాలను పరిశీలించి దాన్ని ఒక మూలకంగా నిర్ధారించాడు. 2. ప్రకృతిలో విస్తారంగా లభించే మూలకాల్లో ఆక్సిజన్ 1. గాలిలో ఆక్సిజన్ 21% ఉంది. గాలిలో ఆక్సిజను నత్రజని వాయువులు 1:4 నిష్పత్తి ఉన్నాయి. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న సంయోగ పదార్థాలను వేడి చేయటం ద్వారా ఆక్సిజన్ను తయారు చేయవచ్చు. ఆక్సిజన్ వాయువు గాలి కంటే బరువైనది. ఇది నీటిలో స్వల్పంగా కరుగుతుంది. ఆక్సిజన్ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండదు. పొటాషియం నైట్రేట్ లేదా పొటాషియం క్లోరేట్, మాంగనీస్ డైఆక్సైడ్ల మిశ్రమాలను వేడి చేస్తే ఆక్సిజన్ వాయువు వస్తుంది. కార్బన్, గంధకం, ఫాస్ఫరస్ వంటి మూలకాలు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి లోహాలు ఆక్సిజన్లో మండి వాటి ఆక్సైడ్లని ఏర్పరుస్తాయి. ఆక్సిజన్ ప్రాణులు శ్వాసించడానికి, వెల్డింగ్ పనులకు, రాకెట్లు, రోదసీ నౌకల్లోని ఇంధనంగా, పర్వతారోహకులు, రోదసీ యాత్రికులకు ఆక్సిజన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: మీరింతవరకు రేడియో 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం భౌతిక రసాయన మార్పులు, అలానే ఆక్సిజన్ తయారీ ధర్మాలు సైన్స్ పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే

విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించారు.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యు రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా థర్డ్ ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైమ్ వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9176-12669.
5: నీ పేరు చెప్పలేదు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
0: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పుష్ప

0: Asıl da gedele.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూం భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9866742558.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2379 6 23 7295.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
3: ఫోన్ 0881622354.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
5: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి చంద్రుడు ఆకాశంలోని చీకటిని తరిమేస్తాడు, మరి అదేవిధంగా భగవంతుణ్ణి తెలుసుకోవడంలో శిక్షణ పొంది నిజమైన భక్తి శ్రద్ధలు కలిగిన మానవుడు తాను ఎక్కడికి వెళ్ళినా ఇతరుల యొక్క అంధకారాన్ని తొలగిస్తాడు. అంతే కదండి, అంటే చంద్రుడు ఆకాశంలో ఉన్న చీకటిని తరిమేస్తాడు. అదేవిధంగా మరి భగవంతుణ్ణి తెలుసుకోవడంలో శిక్షణ పొంది నిజమైన భక్తి శ్రద్ధలు కలిగిన మానవుడు తాను ఎక్కడికి వెళ్ళినా ఇతరుల యొక్క అంధకారాన్ని తొలగిస్తాడు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు ఎవరంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి

గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రాధిక, సౌమ్య, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి సీతారత్నం గారు అబ్బాయి చిత్రం నుండి మేఘమ వరువకేన చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మహాలయ పక్షం చెప్పుకున్నాం కదా, మరి మహాలయ పక్షాల్లో పితృదేవతలను ఆరాధించాలి. మరి వంశాభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పితృకార్యాల విశిష్టత అన్నమాట. మరి మహాలయ పక్షాల్లో పితృదేవతలను స్మరించి తర్పణాలు, శ్రాద్ధం, దాన ధర్మాలు చేస్తారు. మరి 2026లో మహాలయ పక్షాలు సెప్టెంబర్ 27 అనగా నిన్నటి రోజు నుండి అక్టోబర్ 10 వరకు ఉన్నాయన్నమాట. మరి పితృదేవతల ఆరాధనకు పవిత్రకాలం మహాలయ పక్షాలు. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన మహాలయ పక్షాలు పవిత్ర కాలంలో భూమిపై సంచరించి పితృదేవతలు, మరి వంశాభివృద్ధికి తోడ్పడే పితృదేవతల ఆరాధన. మరి భాద్రపద మాసంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని, పితృపక్షాలని అంటూ ఉంటారు. మరి పితృదేవతల ఆరాధనకు శ్రేష్టమైన ఈ పక్షం రోజుల్లో శుభకార్యాలనేవి నిషిద్ధం. మరి ఏడాది అనగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 ఆదివారం నుంచి అక్టోబర్ 10 శనివారం వరకు మహాలయ పక్షాలు కొనసాగనున్నాయి. మరి ఈ సందర్భంగా మనం మహాలయ పక్షాల యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజుల్లో మరి పితృదేవతల ప్రీతి కోసం ఎలాంటి కార్యాలు నిర్వహించాలి అనే విషయాలు తెలుసుకుందాం. మరి సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తుండే రోజుల్లో పితృదేవతలకు శ్రాద్ధతో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని, శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని స్కాంత పురాణంలోని నాగరఖండంలో వివరించి ఉంది. మరి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు గయా శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుందని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో వివరించి ఉంది. ఈ ప్రక్రియని దినే దినే గయాతుల్యం అని అంటారు. మరి మహాలయ పక్షం 15 రోజులు కానీ, కనీసం ఒక్కరోజు కానీ, లేదా మహాలయ అమావాస్య రోజైనా పితృదేవతల ఆరాధన చేయడం వల్ల పితృదేవతలు ఒక సంవత్సరం పాటు సంతుష్టులు అవుతారు అని గరుడ పురాణం చెప్తోంది. మరి మానవుడు తప్పనిసరిగా తీర్చుకోవలసిన రుణాల్లో పితృరుణం ఒకటి. మహాలయ పక్షాల్లో తమ వారసులు సమర్పించే తర్పణాలు వారికి సంతృప్తి కలిగించి వారి ఆశీర్వాదంతో వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. మరి జీవితంలో భరించలేని కష్టాలు, వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, సంతానం లేకపోవడం వంటి సమస్యలకు పితృదోషమే కారణం. పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే కుటుంబ శ్రేయస్సు ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే ఏడాది మొత్తం ఏం చేసినా చేయకపోయినా కనీసం మహాలయ పక్షాలు 15 రోజులు పితృదేవతల అనుగ్రహం కోసం తిల, జల, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా నిర్వహించాలి. మరి పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. మరి ఈ యుద్ధం భాద్రపద బహుళ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు కొనసాగింది. మరి యుద్ధంలో దేవతల బలం సన్నగిల్లగా రాక్షసుల బలం పెరిగింది. మరి ఈ యుద్ధంలో అనేక మంది మహర్షులు, యతులు

ణించారు. ఆయా వీరులు చెందిన రోజులకు యతి మహాలయం, శాస్త్రహత మహాలయం అనే పేర్లు ఏర్పడ్డాయి. మరి చివరగా వచ్చిన మహాలయ అమావాస్య నాడు దేవతలు పితృకార్యాలు నిర్వహించి వారి అనుగ్రహంతో తిరిగి శక్తిని పుంజుకుని రాక్షస గణాన్ని యుద్ధంలో ఓడించినట్లుగా పురాణ కథనం. మరి ఆనాటి నుంచి కూడా మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన చేయడం సంప్రదాయంగా మారింది. మరి మహాలయ పక్షంలో మనం ఏం చేయాలి? పరమ పవిత్రమైన ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు సంధ్యావందనం, గాయత్రి జపం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. గంగాది పుణ్య నదీ తీర్థాల్లో, పుణ్యక్షేత్రాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయాలి. జలతర్పణాలు విడిచిపెట్టాలి. పితృదేవతల పేరిట బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి. మరి ఈ విధంగా మహాలయ పక్షుల్లో పితృదేవతల ఆరాధన చేయడం వల్ల ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో మోక్షం కలుగుతుంది. మరి మనం కూడా ఈ మహాలయ పక్షంలో పితృదేవతల ఆరాధన చేద్దాం, సద్గతులు పొందుతాం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మాకు తప్పు చేసి పప్పు కూడు చిత్రం నుండి బృందావన మాలి రారా మా ఇంటికి ఒకసారి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి మహాలయ పక్షం సందర్భంగా చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి నిన్నటి రోజు నుండి మనకి మహాలయ పక్షం స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం కదండి. మరి వీటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఒక తరం వెళ్ళిపోతుంది, మరో తరం వస్తుంది, కానీ మధ్యలో ఒక అదృశ్యమైన బంధం కొనసాగుతూనే ఉంటుంది. అది స్మృతి. భారతీయ సంస్కృతి ఈ స్మృతికి ఒక ప్రత్యేక కాలాన్ని కేటాయించింది. అది పితృపక్షం. మనిషి తన పుట్టినరోజును గుర్తు చేసుకుంటాడు, పెళ్లి రోజును గుర్తు చేసుకుని సంబరాలు జరుపుకుంటాడు, పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాడు. కానీ తన ముందున్న తరాలను గుర్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పక్షాన్ని ఏర్పాటు చేసుకున్న అరుదైన సంస్కృతి మనది. భారతీయ సంప్రదాయ దృష్టికోణంలో పితృపక్షం అనేది మరణించిన వారి కోసమే కాదు, జీవించి ఉన్న మనిషి తన మూలాలను సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకునే మహాపర్వం. మహాన్ అత్యంత కొలయో యత్ర మహాలయ అనేది పురాణోక్తి. మహాలయం అంటే ఘనమైన ముగింపు. భాద్రపద బహుళ పాఠ్యము నుంచి అమావాస్య వరకు ఉండే రోజులను పితృపక్షాలు లేదా మహాలయ పక్షం అంటూ ఉంటాం. మహాలయ పక్షంలోని అన్ని రోజుల్లో కానీ ఒక్క మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారికి పిండ ప్రదానం చేయడం ముఖ్యమైన విధిగా పాటిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారంగా మాత్రమే చూడకుండా పితృపక్షాల్లో చేసే క్రియల వెనుక శాస్త్రీయత, మనస్తత్వశాస్త్రం, పర్యావరణ స్పృహ దాగి ఉన్నాయి అని గ్రహించాలి. ఇక శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. మరి తప్పనిసరిగా తీర్చాల్సిన రుణాలు పితృరుణం ఒకటి. సూర్యుడు కన్యారాశిలో సంచరించే సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ ప్రక్రియ నిర్వహించాలని స్కాంద పురాణంలోని నాగరఖండం చెప్తోంది. మరి పితృపక్షాల ఆచారానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు కొన్ని పురాణ గాథలు కూడా చెప్తున్నాయి. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి తినడానికి ఆహారం బదులు బంగారం, నవరత్నాలు లభించాయి. దీనికి గల కారణాన్ని కర్ణుడు ఇంద్రుణ్ణి అడగ్గా, నీవు బతికున్నప్పుడు బంగారం రూపంలో చాలా దానాలు చేశావు, కానీ నీ పితృదేవతలకు ఎప్పుడూ అన్నం కానీ నీరు కానీ సమర్పించలేదు అంటాడు. తన తప్పును తెలుసుకున్న కర్ణుడు తన పితృదేవతలను సంతృప్తిపరచడానికి కొంత సమయం కావాలని ఇంద్రుణ్ణి కోరుతాడు. ఆ కోరికను మన్నిస్తాడు ఇంద్రుడు. కర్ణుణ్ణి భూలోకానికి పంపగా ఈ పితృపక్షాల సమయంలోనే అతను తన పూర్వీకులకు అన్నపానాదులు, తర్పణాలు సమర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. పితృపక్షాల సమయంలో పితృదేవతలకు శాంతి కలిగించడం కోసం శ్రాద్ధం, తర్పణం, దానం అనే మూడు ప్రక్రియలు ఆచరించాలి. పూర్వీకులు మరణించిన తిథిని బట్టి ఆయా రోజుల్లో శ్రాద్ధం నిర్వహిస్తారు. ఒకవేళ తిథి తెలియకపోతే మహాలయ అమావాస్య రోజున అందరికీ కలిపి శ్రాద్ధం చేస్తారు. నదులు, చెరువులు, పుణ్యక్షేత్రాల్లో నువ్వులు

నీటితో పితృదేవతలకు తర్పణం వదులుతారు. బియ్యపిండి లేదా ఉడికించిన అన్నంతో పిండ ప్రదానం చేయడం ఆనవాయితీ. కాకిని పితృదేవతల స్వరూపంగా భావించి వాటికి ఆహారాన్ని పెడతారు. ఎందరో శాస్త్రవేత్తలు మహాలయ పక్షాల ఆచారాలపై వివిధ కోణాల్లో పరిశోధనలు చేశారు. ఆధునిక సైన్స్ ప్రకారం మన శరీరం మన పూర్వీకుల డిఎన్ఏతో నిర్మితమైంది. మనం శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాం అనేది మన పూర్వీకుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. మరి పరిశోధకుల ప్రకారం పితృపక్షాలు మన ఉనికికి కారణమైన పూర్వీకుల డిఎన్ఏకు మనం చెప్పుకునే ఒక రకమైన జన్యుపరమైన కృతజ్ఞతగా భావిస్తారు. మరణించిన కుటుంబ సభ్యులను తలుచుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా మానసికంగా కొంత ప్రశాంతత అనేది లభిస్తుంది. గ్రీప్ థెరపీలో భాగంగా ఈ ఆచారాలు పనిచేస్తాయి. పూర్వీకుల పట్ల తప్పులు చేసి ఉంటే వారిని క్షమాపణలు కోరడం, వారి మంచి పనులను గుర్తు చేసుకోవడం ద్వారా మానసిక అపరాధ భావన తొలగిపోతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ 15 రోజుల్లో కాకులకు పక్షులకు ఆహారం పెట్టడం తప్పనిసరి. మరి ఈ ఆచారం కావడం జీవ వైవిధ్య పరిశోధనల ప్రకారం వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే సంధికాలంలో పక్షులకు సహజ సిద్ధమైన ఆహారం దొరకడం కొద్దిగా తగ్గుతుంది. ఆ సమయంలో మనుషులు పెట్టే ఈ ఆహారం పక్షుల మనుగడకు ఎంతో సహకరిస్తుంది అని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. పితృపక్షాలు కేవలం సంప్రదాయ కృతవులు మాత్రమే కాదు, వాటి వెనుక సమాజ హితం, పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి శాస్త్రీయ కారణాలు కూడా తాకున్నాయి. మాతృదేవోభవ పితృదేవోభవ అని నమ్మే భారతీయ సంస్కృతులు వారు మరణించిన తర్వాత కూడా వారి పట్ల కృతజ్ఞతతో ఉండటమే ఈ పితృపక్షాల అసలైన అంతరార్థం. మహాలయ పక్షంలో వారసులు సమర్పించే తర్పణాలతో పితృదేవతలు సంతోషించి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తారని భారతీయులు విశ్వసిస్తూ ఉంటారు. తరాలు మారిన ఆధునిక విజ్ఞానం ఎంతగా మనతో మమేకం అవుతున్నా ప్రతి ఒక్కరూ తమ మూలాలను మరవకూడదు అనే అద్భుతమైన సందేశాన్నిచ్చేవి ఈ పితృపక్షాలు. లిజనర్స్, మరి పితృపక్షాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి మనకి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి మహాలయ పితృపక్షం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం శ్రీమంజునాథ చిత్రం నుండి మహాప్రాణ దీపం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఉన్నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి జితేంద్రియాలు, సుఖదుఖాలు, అస్థిరాలు, మరి వాటి గురించి వ్యధ చెందడం వ్యర్థం. మరి విషయ వాసనలతో కూడిన ప్రపంచంలో ఉండి కూడా ఎవరు వాటిని అంటించుకోరో వారి జితేంద్రియులు, అంటే ఇంద్రియాలను జయించిన వారు అని అర్థం. మరి విషయ ప్రపంచమున కాంక్షల్ పండ వ్యవ్వారికిన్ అని తిరుపతి వెంకట కవులు సౌందర నంద కావ్యంలో బుద్ధ భగవానుడి నోట పలికిస్తూ ధర్మబద్ధ జీవనం కోసం ఎలా మెలగాలో చెప్పారు. సగటు మనిషి ఇష్టం తీరితే ఆనందాన్ని, అయిష్టమైన పని జరిగితే దుఃఖాన్ని పొందుతాడు. మరి ఈ సుఖదుఖాల కారణంగా నిరంతరం ఒకేలాంటి భావనతో ఉండలేడు. వీడు తనవాడు, వాడు పరాయి వాడు, వీడు నా మతం, వాడు ఇతర మతం, ఇలా ఎన్నో అడ్డంకులు సృష్టించుకుని లోపల ఎంతో ఘర్షణ అనుభవిస్తాడు. సృష్టిలో, దృష్టిలో వైవిధ్యం, వైరుధ్యం రెండూ ఉంటాయి. మంచి చెడు, రాత్రి పగలు, శీతోష్ణాలు, కష్టసుఖాలు, ఇలా అన్నీ ద్వంద్వాలే. మరి వీటిని అర్థం చేసుకుని తదనుగుణంగా సంభవించే ప్రతి పరిణామాన్ని నిర్వికారంగా అనుభవించేవారు మాత్రమే జితేంద్రియులు అవుతారు. తాబేలు తన అవయవాలన్నీ కూడా తనపై ఉన్న డిప్పలో దాచుకుని భద్రత పొందినట్లు జితేంద్రియములు ఇంద్రియ వాంఛలను నశింపచేసుకుని ద్వంద్వాలను జయిస్తారు. అలా పరమానందం పొందుతారు. సాధారణ మనస్తత్వం కలవారు శత్రువులను, మిత్రులను వారి మానసిక పరిస్థితిని బట్టి నిర్వచించుకుంటారు. కానీ

కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరుగురు శత్రువులను జయిస్తే బయట ఒక్కరు కూడా నీకు శత్రువు ఉండడు అంటాడు. ఇది రాక్షసరాజుకు మాత్రమే చెప్పిన మాట కాదు, సమస్త మానవాళికి అందించిన మహత్తర సందేశం. ఇదే జితేంద్రియత్వం. గృహస్థాశ్రమంలో ఉంటూ ఇలా ఉండవచ్చనడానికి ఉదాహరణ జనక మహారాజు. సంప్రాప్తించింది ఏదైనా స్వీకరించడం, తాను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటూ ముందుకు సాగడం ఎలానో ఆయన చేసి చూపించాడు. జితేంద్రియుడు కాబట్టి అల్లుడి అరణ్యవాసాన్ని అనుమతించాడు. భర్త వెంట వెళ్తానన్న కుమార్తెకు అడ్డు చెప్పలేదు. రాజ్యపాలన చేస్తూ ఋషిధర్మాలు పాటిస్తూ రాజర్షిగా ప్రసిద్ధి పొందాడు. ఇలా రాగద్వేషాదులను అసంబద్ధమైన కోరికలను వదిలి ధర్మబద్ధంగా నడవడమే జితేంద్రియుల స్వభావం. ఇది అర్థం చేసుకుని జీవించిన వారు, ఆచరించిన వారు ఎవరైనా సరే తృప్తిగా ప్రశాంతంగా జీవించగలరు. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలింపోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మురహరి గారి కుమార్తె జానకి గారి పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలింపోలేయ మరియు వారి కుటుంబ సభ్యులు, అలానే పాములపాడు మండలం వానముక్కల గ్రామానికి ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ గారు వారి కుటుంబ సభ్యులు, అలానే నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య గారి కుటుంబ సభ్యుల తరపు నుంచి, అలానే బుచ్చిరెడ్డిపాలెం నుంచి మరి తబలా మస్తాన్ బాషా గారు వారి కుటుంబ సభ్యులు, వారి అందరి తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అల్లరి ప్రియుడు చిత్ర నుండి అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మురహరి గారి కుమార్తె జానకి గారికి మరి మీ అందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి జానకి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మహబూబ్ నగర్ నుండి పిల్పాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ప్రెసిడెంట్ గారి పెళ్ళా మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే మాకోసం ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

0: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి గారు అలాని వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎంకి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మహాలయ పక్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాని రోజు మా కోసం బంగారు బాబు చిత్రం నుండి సింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: సింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాడు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి చాలా చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు. మరి మహాలయ పక్షం గురించి, పితృపక్షాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలా ఈనాడు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి, నివాళులు అని చెప్పి అంటున్నారు. ఈరోజు శీర్షిక వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి అంటున్నారు. మరి వినుకొండ కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి, సమానతను మానవతను ప్రవచించిన విశ్వకవి, కులమతాల గిరిగీతలను చెరిపేసిన కవి దిగ్గజం, సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా రచనా సేద్యం చేసిన కవి కర్షకుడు, అవమానాలెన్నెదురైనా దురహంకారాల దుమ్ము దులిపి ఆత్మనిబ్బరతతో ఎదిరించిన దీశాలి, అంతరాలు తరిమికొట్టి హేళనలు చీత్కారాలపై కవితాపోరు సరిపిన కవితాయోధుడు, 36 గ్రంథాలు, ఎన్నెన్నో కవితా కండికలు ఆయన రచనా దీపికలు, క్రీస్తు చరిత్ర, గబ్బిలం, పిరదవ రుక్మిణి కళ్యాణం, నాగార్జున సాగరం, కాంతిశీకుడు, జేబున్నీస, గొప్ప కావ్యాలు ఆయన రచనలు. ఆయన సాహిత్య జైత్రయాత్రకు ఆనవాళ్లు. ఎల్లలే లేని సమతా ప్రపంచానికి మమతా సారథి ఈ కవితామూర్తి. సమకాలీన కవిత్వంతో మూఢాచారాలను నిరసించిన కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమన్న నవయుగ కవి చక్రవర్తి. రాజు మరణించి నొక తార రాలిపోయి, సుకవి మరణించి నొక తార గగనమెక్కి అని చెప్పి ప్రజల నాల్కపై కవిత్వం సదా జీవించి ఉంటుందన్న దార్శనీయుడు జాషువా. పదవులెన్ని వరించినా బిరుదులెన్ని వచ్చినా సామాన్య జీవితమే నా బాట అన్న కవి శ్రేష్ఠుడు. ప్రజ్ఞతో ప్రకాశించిన సాటిలేని కవీంద్రుడు, సాహిత్య కృషీవరుడు, పద్మభూషణ్ కళాప్రపూర్ణుడు, జగం మెచ్చి జనం దీవించిన నిత్యం వెలిగే సాహిత్య రవితేజుడు, ఆధునిక తెలుగు కవిపూజుడు, ఆలోచన వెలుగు పూజ్యుడు గొర్రం జాషువా కవి సార్వభౌముడు అంటున్నారు. అలానే ఈరోజు నటి కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బొమ్మల కొలువు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి కవిత గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ కథ వింటారు. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని ఇది వరకు ఎవరైనా అడిగితే సింహాచలం అని గర్వంగా చెప్పుకునేవాడతను. అలా చెబుతున్నప్పుడు జూలు విదిల్చిన సింహంలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. అలాంటిది ఇప్పుడు తన పేరు తనకే వెగటగా అనిపిస్తోంది. పాపం సింహాచలానికి అతనితో పాటే పనిచేసి ఇద్దరు లేడీ స్టాఫే అందుకు కారణమంటే బహుశా ఎవరూ నమ్మరేమో. జూలు విదిల్చిన సింహంతో పోల్చడం వల్ల అతనికేదో ఒత్తైన వంకీలు తిరిగిన జుట్టుందని అనుకుంటే మాత్రం పొరపాటే. బొప్పాదిక భాగం నున్నగా తళతళలాడుతూ వెండి పళ్ళంలా విరిసిపోయి అతని బట్టతల బొప్పయ్యో ఏటని అతన్ని ఆక్రమించి వశపరుచుకుంది. ఆ ఒక్కటే మినహాయిస్తే ఎంతో అందమైన మొమ్మగలవాడు సొగసరి. అంతకుమించి అమ్మాయిలని సరసోక్తులతో గిరిగింతలు పెట్టగల తిట్ట. బాగా సన్నిహితులెవరైనా అప్పుడప్పుడు అదేం పేరురా అసహ్యంగా, నీలాంటి రొమాంటిక్ పర్సనాలిటీకి అదేం సూట్ అవుతుంది, ఏదైనా మంచి పేరు మార్చుకోలేకపోయావా అని అడుగుతుండేవాళ్ళు. అయితే దాన్ని అతను నిర్వత్వంగా నిర్మోహమాటంగా ఖండించి పారేసేవాడు. పేరులో ఏముందిరా, ఉదాహరణకు చూడు రామారావు, నాగేశ్వరరావు ఏమంత గొప్ప పేర్లని, కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తమ అమోఘమైన నటనా కౌశలంతో ఆ పేర్లకి అందాన్ని తెచ్చిపెట్టారు. వెంకటేశ్వరరావు ఏమంత గొప్ప పేరది, కానీ తన మృదుమధురమైన గంధర్వ గానంతో ఘంటసాల ఆ పేరుకి ఎనలేని గ్లామర్ తెచ్చిపెట్టాడు. అలా మనిషిని బట్టి పేరుకు విలువ రావాలి, కానీ పేరును బట్టి మనిషికి విలువ రాదు. కాబట్టి నా పేరిదే అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఒకటి వదులుతూ ఉండేవాడు. ఓహో అలాగా, అయితే తమరు ఏ ఫీల్డ్లో కృషి చేసి తమ పేరుకి వన్నెతేబోతున్నారు అంటూ ఎవరైనా వ్యంగ్యంగా అడిగితే మాత్రం తెగ చిరాకు పడిపోయేవాడు. నా ఉద్దేశం పేరులో ఏమీ లేదని చెప్పడమే, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అని విసుక్కునేవాడు. ఎవరేమన్నా తాను మాత్రం తన పేరుని అమితంగా ప్రేమించడం మానలేదు. ఎంత పాతదైనా ఒరిజినల్ ఒరిజినలే, తన పేరే తనకు మధురాతి మధురం. అయితే అదంతా ఒకప్పుడు ఉషామాదిరి పరిచయం అయ్యాక ఇప్పుడు తన పేరు తనకి ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. ఉషామాధురి ఎంత అందమైన పేరు అనుకున్నాడు ఆమె మొదటిసారి పరిచయమైనప్పుడు. పేరుకు తగ్గట్టే ఎంతో స్మార్ట్గా కూడా ఉంది అనుకున్నాడు రెండో రోజు ఆమెను చూసినప్పుడు. ఇక మూడో రోజు అతన్ని చూసి చిన్నగా నవ్విందామె. ఆ నవ్వు చూసి నోరు వెళ్లబెట్టినంత పనిచేశాడు సింహాచలం. అంత అందంగా సుమనోహరంగా సుమధురంగా నవ్వగల అమ్మాయి ఈ లోకంలోనే ఉంటుందని అతను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే అంతలా ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక దివ్య సుందరాంగిలా కనిపించసాగింది అతనికి. క్రమక్రమంగా ఆ అమ్మాయితో మాటలు కలిపి స్నేహం చేయాలనుకున్నాడు. తన చతుర సంభాషణ చాతుర్యంతో సరసోక్తులతో సమూహపరుద్దామని నిశ్చయించుకున్నాడు. నెమ్మదిగా ఆమెతో చనువు పెంచుకుని వీలైతే ప్రేమలోకి దించేద్దామన్నంత దురాశాపూరితమైన ఆలోచన కూడా చేసేశాడు. అయితే అతని ఆశ కొన్నాళ్ళకే పటాపంచడైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తేనే తగని ఒళ్ళుమంటదనికి. కనిపిస్తే చాలు ఒంటికి కారం పూసుకున్నట్టుంటుంది. ఎందుకంటే తనను చూసి కాసేపు ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి, మీ పేరు సింహాచలం కదూ, చూసారా ఎలా గుర్తుపెట్టుకున్నాను అని కిసుక్కుని నవ్వుతుంది. నవ్వు ఆపుకోలేనట్టు భుజాలు రెండు కుదిపేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ నవ్వు చూసి మొదట్లో తెగ మురిసిపోయేవాడు. ఆమెతో పాటే తాను కూడా శృతి కలిపేవాడు. కానీ ఉషామాధురి పదే పదే అలా నవ్వడం వెనుక ఏదో వ్యంగ్యాత్మకమైన అర్థం ఉండి ఉంటుందనే అనుమానం

మొలకెత్తాక అట్టుడికినట్లు ఉండిపోయాడు. అప్పటినుంచి ఆమె నవ్వుని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆ నవ్వు వెనకాల గల అర్థాన్ని తోటి కొలీగ్ సత్యానందం వల్ల తెలుసుకున్న రోజున మాత్రం బాణం తగిలిన పక్షిలా విలువెల్లాడాడు. ఉషామాధురి అతని కళ్ళకిప్పుడు దివ్యసుందరాంగిలా కనిపించదు. కోరలు బయటికి పొడుచుకు వచ్చిన ఘోర రక్కసలా కనిపిస్తుంది. ఆ అర్థం స్ఫురించడానికి అసలు కారకురాలైన రేణుకా మేడమైతే అతని కంటికి సాక్షాత్తు శూర్పణకి. వాళ్ళిద్దరూ ఎదురుపడితే ముఖం తిప్పుకుని పక్కచాటుగా తప్పుకోవడం అలవాటు చేసుకున్నాడు. అసలు ఇదంతా ఆ నరసింహంగాడి మూలంగా వచ్చింది. కొత్తగా రిక్రూట్ అయి వచ్చిన ఉషామాధుడిని మేనేజర్ తనకి పరిచయం చేస్తున్నప్పుడు వాడు కూడా తన దగ్గరే ఉండి ఆడవాలా? అది ఈ అనర్థానికి అంతటికీ కారణమైంది. వాడే కనుక తన దగ్గర ఉండకపోతే తమ పేర్ల వల్ల ఆమె కన్ఫ్యూజ్ అయ్యేది కాదు. తన పేరుని గుర్తుపెట్టుకోవడానికి రేణుకా మేడం ఆమెక బండ గుర్తుని చెప్పి ఉండేదే కాదు. ఏమిటా బండ గుర్తు? ఏమా కదా? అసలేం జరిగిందంటే, ఆ రోజు ఉషామాధురి కొత్తగా తమ బ్యాంకుకు రిక్రూట్ అయి తమ బ్రాంచ్లోనే జాయిన్ అయిన రోజు మేనేజర్ ఆమెని ప్రతి ఉద్యోగి దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. అలాగే సింహాచలం దగ్గరికి కూడా వచ్చి మీట్ మిస్టర్ సింహాచలం అంటూ తన్ని పరిచయం చేశాడు. ఆమె హాయ్ అంటూ చిరునవ్వుతో పలకరించింది. చనువుగా షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అతని దుర్బుద్ధి గ్రహించిందల్లా ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. సరిగ్గా అదే సమయానికి నరసింహం అకౌంట్ క్లోజింగ్ మెనూలో వాడికి వచ్చిన సందేహమేదో నివృత్తి చేసుకోవడం కోసం సింహాచలం దగ్గరే నిలబడున్నాడు. మేనేజర్ అతని కూడా పరిచయం చేస్తూ మీట్ మిస్టర్ నరసింహం అన్నాడు. ఆ అమ్మాయి వాణ్ణి కూడా అంతే చిరునవ్వుతో హాయ్ అంటూ పలకరించడం సింహాచలానికి అస్సలు నచ్చలేదు. అయితే అందులో పెద్ద విశేషమేముంది? ఏ అమ్మాయి అయినా ఈ లోకంలో అందరినీ వదిలిపెట్టి తన దగ్గర మాత్రమే సమ్మోహనకరంగా నవ్వాలని ఏ మగాడైనా అనుకునేదే కదా. ఆ తర్వాత చాలాసార్లు ఆమెతో మాటలు కలపాలని సింహాచలం పనిగట్టుకుని ఉషామాధురి దగ్గరకు వెళ్లేవాడు. అయితే ఆమె మాత్రం అతని పేరుని వెంటనే గుర్తు చేసుకోలేకపోయేది. మీ పేరు మర్చిపోయాను. ఆ నరసింహం కదా? కాదు కాదు కాదు, సింహాచలం అనుకుంటాను. అంతేనా? లేకపోతే నరసింహ అంటూ తడబడేది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతిసారి ఆమె అలాగే తడబడేది. ఏమిటో, మీ ఇద్దరు పేర్లు ఒకేలా ఉండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒకరు సింహాచలం, మరొకరు నరసింహం. పైగా ఇద్దరిని ఒకేసారి ఒకే చోట పరిచయం చేశారు. ఇద్దరూ సింహాలే, ఎలా గుర్తుపెట్టుకోవడం? ప్రతిసారి మీ ఇద్దరిలో ఎవరి పేరు ఏదో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది బాబు అనేదామె. అలా ఆమె ఎంతకాలం కన్ఫ్యూజ్ అయినా సింహాచలానికి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ హఠాత్తుగా ఆమె కన్ఫ్యూజ్ అవడం మానేసింది. ఒక్క క్షణం మాత్రం తల పైకెత్తి ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి ఆ గుర్తొచ్చింది, మీ పేరు సింహాచలం కదా అని అడగటం వెంటనే కిసుక్కుని నవ్వటం ప్రారంభించింది. అదే ప్రాణ సంకటంగా మారింది సింహాచలానికి. ముసిముసిగా నవ్వే అమ్మాయిలంటే అతనికి ఇష్టమే. కానీ తనని చూసి ముసిముసిగా నవ్వే ఉషామాధుని మాత్రం హర్షించలేకపోయాడు. ఆ నవ్వు వెనుక ఉన్న నిగూఢార్థమేమిటో తెలుసుకోవాలనే కుతూహలం అతనికి రోజు రోజుకు అధికం కాసాగింది. ఒక్క విషయం మాత్రం అతనికి బాగా అర్థమైంది. తన పేరుని ఆమె గుర్తు పెట్టుకోవడానికి ఏదో ఒక బండ గుర్తుని పెట్టుకుంది. అది ఖచ్చితంగా నవ్వొచ్చేలాంటిదే ఉంటుందని ఊహించాడు. అందుకే అంతలా కిసుక్కుని నవ్వేస్తుంది. అయితే ఏమిటా బండ గుర్తు? ఎంత ఆలోచించినా ఊహ కందడం లేదు. తర్వాత మరొక సంగతి కూడా అతనికి తెలిసింది. నరసింహంగాడు కూడా తనలాగే ఆమెకు లైన్ వేస్తుండటం, పదే పదే ఆమెతో మాటలు కలపాలని ప్రయత్నిస్తుండటం గురించి, వాడి దగ్గర కూడా ఆమె ఒక్క క్షణం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి ఆ మీ పేరు నరసింహం కదూ, ఈసారి గుర్తుపెట్టుకోవడం పెద్దగా కష్టం కావడం లేదు. ఇది వరకు మీ ఇద్దరి పేర్లతోనూ తెగ ఇబ్బంది పడేదాన్ని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. థ్యాంక్స్ టు రేణుకా మేడం అంటోందట. కానీ వాడి దగ్గర మాత్రం కిసుక్కుని నవ్వడం లేదని తెలిసింది. అంటే ఆ బండ గుర్తేదో తన దగ్గరే ఉందన్నమాట. అదే అతన్ని విపరీతంగా బాధిస్తోంది. మధ్యలో ఈ రేణుకా మేడం పాత్ర ఏమిటో, అందుకే అతను సత్యానందాన్ని ఆశ్రయించాడు. సత్యానంద్ ఆ బ్రాంచ్

0: లు సీనియర్ క్లర్క్ అందరి తలల్లో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటాడు. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటాడు. గురు, ఆ అమ్మాయి నా పేరును గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా కిసుక్కునే నవ్వి వెళ్ళిపోతుంది. ఆ రహస్యం ఏంటో కొనుక్కోవాలి, అందుకు నువ్వే సమర్థుడివి అంటూ బతిమాలుకున్నాడు సింహాచలం.
1: హోస్ అంతేనా?
0: అదెంత పని బాస్, చిటికలో కనిపెట్టేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు బాస్ అన్నాడు. నిజం చెప్పాలంటే సత్యానంద్కి అలాంటి విషయాలు తెలుసుకోవడం చిటికలో పని, కాని తెలుసుకున్న దాన్ని తిరిగి సింహాచలంతో చెప్పడం మాత్రం చిటికలతో అయ్యేది కాదు. నోట్లు ఖర్చు కావాల్సిందే. అతని దగ్గర నుంచి ఏ సమాచారం రాబట్టాలన్నా కాస్తో కూస్తో అతని చేతులు తడపాల్సిందే, లేదా కనీసం హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ అయినా తినిపించి శాంతి చేయాల్సిందే. అవన్నీ సింహాచలానికి తెలియక కాదు. తెలిసి అతను సత్యానందని ఆశ్రయించడానికి కారణం అతని సమర్థత, ఎలాగైనా రహస్యాన్ని కనుక్కోగలడన్న నమ్మకం. బాస్, అవతల వీధిలో కొత్త రెస్టారెంట్ ప్రారంభించారట, సాయంత్రం మనం ఒకసారి చూస్తే బాగుంటుందేమో అన్నాడు ఒకరోజు సత్యానంద్. ఓ, అలాగే వెళ్దాం, ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు అని అడిగాడు సింహాచలం. ఆ పనిలోనే ఉన్నాను బాస్, నేనేం మర్చిపోలేదు అన్నాడు. నువ్వు ఆ పనిలో ఉన్నందువల్ల నాకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. పని ఏమైనా ముందుకు సాగిందా, లేదా ఏదైనా క్లూ దొరికిందా, లేదా అది చెప్పు ముందు అన్నాడు సింహాచలం. నీ పప్పులేం నా దగ్గర ఉడకో అన్నట్లు. భలేవాడే బాస్, ఈ సత్యానంద్ ఏదైనా రెస్టారెంట్కి రమ్మన్నాడు అంటే దాని అర్థం ఏదో క్లూ దొరికిందని. ఊరికే ఎవరిని పిలవడి సత్యానంద్, తెలుగు సినిమా డైలాగ్ రేంజ్తో చెప్పాడు సత్యానంద్. దాంతో సింహాచలం కళ్ళు మెరిశాయి. ఆ సాయంత్రమే ఇద్దరూ కూడా రెస్టారెంట్కి వెళ్లారు. సత్యానంద్ తనకు కావలసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ చేసాగాడు. బిల్లు కట్టే పనితో సంబంధం లేకుండా ఆర్డర్ చేయడంలో ఉన్న మజ ఏంటో తెలుసుకోవాలంటే ఆ క్షణంలో సత్యానంద్ ముఖంలోకి చూస్తే చాలు. సింహాచలానికి చాలా అసహనంగా ఉంది. సత్యానంద్ తనకు తెలిసిన ఏ రహస్యాన్నైనా వెంటనే చెప్పడని అతనికి తెలుసు. చివర్లో బిల్లు కట్టే ముందు మాత్రమే చెప్తాడు. అంతవరకు వాడు వేసే బాధ కానీని భరించి తీరాల్సిందే. అనవసరంగా బ్యాంక్ క్లర్క్ స్థిరపడిపోయావేమో గురు, సస్పెన్స్ స్టోరీ రైటర్గా వెళ్ళుంటే చాలా బాగా షైన్ అయి ఉండేవాడివి అక్కసుగా అన్నాడు సింహాచలం. మీరు ఇంతవరకు రేడియో 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గుడ్ నేమ్ కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. విజయవాడ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహాగణపతి విగ్రహాన్ని ఆదివారం అదే ప్రాంతంలో నిమజ్జనం చేశారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నీటి పైపులతో విగ్రహాన్ని అక్కడికక్కడే కరిగించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా వంటిమిట్ట కోదండ రామాలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖరరావు, జస్టిస్ బాలాజీ ఆదివారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని కడప ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని, నందలూరు స్వామినాథ స్వామిని కూడా న్యాయమూర్తులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఆదివారం సింహాచలంలో వరాహలక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తర్వాత పండితులు వేదాశ్రీ వచనాలు ఈగా ఈవో జల్లేపల్లి వెంకట్రావు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా రానుంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి సుమారు 500 గ్రాములతో తయారు చేయించిన ఈ బంగారు కిరీటంలో 1.73 క్యారెట్ల డైమండ్లు కూడా పొదిగారు. సుమారు 76 లక్షలతో దీనిని తయారు చేశారు. త్వరలో ఆలయ అధికారులకు కిరీటాన్ని అందజేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12 నుంచి 20 తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 ఏళ్లకొకసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్దరథం, ధ్వజారోహణం ఉండవు. వాహన సేవలు రోజూ 8:00 నుంచి 10:00 వరకు, రాత్రి 7:00 నుంచి 9:00 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 11వ తేదీన రాత్రి నిర్వహిస్తారు. ప్రత్యేకించి 16 గరుడ సేవ, 17 పుష్పక విమానం, 18 స్వర్ణరథం నిర్వహిస్తారు. దసరా సెలవులు ఉండటంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందువల్ల తగినట్టు ఏర్పాట్లు చేస్తోంది. చవితి ఉత్సవాల్లో పూజలందుకుంటున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఆదివారం పలుచోట్ల నిమజ్జన ఊరేగింపులు, అన్న సంవరాధన నిర్వహించారు. సంత మార్కెట్లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు జనసేన నాయకులు నరసింహరాజు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు శ్రీహరి, జనసేన పట్టణ అధ్యక్షులు పిల్లా బాబులు, చిరంజీవి సత్యనారాయణ, బొల్ల రంగారావు ఉన్నారు. గుమ్మలూరులో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సంవరాధన కార్యక్రమంలో 30 రకాల పిండి వంటలు వడ్డించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పిండి వంటలు సమర్పిస్తారు. విస్తరలో 8 రకాల స్వీట్స్, 5 రకాల బజ్జీలతో పాటు పులిహోర, వెజ్ బిర్యానీ, 5 రకాల కూరలు, మజ్జిగ పులుసు, 30 రకాలు వడ్డించారు. భక్తులు వాటిని తీసుకెళ్లేందుకు ఎంతో ఆతృత చెందారు. వినాయక చవితి వేడుకల్లో అన్న సమరాధన నిర్వహించడం అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నర్సయ్య అగ్రహారం 5వ వార్డులో అమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్న సమరాధన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. యువకులు వినకొట్ట వినాయక్, కొత్తపల్లి శ్రీనివాస్, మాస్ నాగార్జున తదితరులను మంత్రి అభినందించారు.

0: శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దత్తజ్ఞాన బోధ సభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దత్తభక్తులు సహస్రగణ సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న దత్త ధ్యాన మందిరం నుంచి భక్తులు నగర సంకీర్తనతో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. దత్తభక్తులు చావలి రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భగవద్గీత పారాయణను ఆలయ ఇవో రపాక శ్రీనివాసరావు, చైర్మన్ విశాలరాము పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దత్తభక్తులు కృష్ణాజీ, సాయిరాం, వాసవి, దుర్గా, సురేఖ, అంజలి, జ్యోతి, పెద్దిరాజు, సురేఖ, శ్రీనివాస్, కుమారి, సింహాచలం, ప్రధాన అర్చకులు అనిల్, వీరబాబు, వాసు, ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల నుంచి దత్తభక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాదం అందజేశారు. తీర ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి సైతం వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వారి మొక్కుబడులైన ధూపహారం, కుంభహారాలను అమ్మవారికి నివేదించారు. పలువురు బంధుమిత్ర సమేతంగా వచ్చి ఆలయం వద్ద అమ్మవారి ప్రసాదంతో విందు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులకు కావలసిన సదుపాయాలను ఇవో మొక అరుణకుమార్ సిబ్బంది పర్యవేక్షించారు. వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పూలపల్లి వృద్ధుల ఆశ్రమంలో వేగేసిన సోమరాజు జ్ఞాపకార్థం సివిఎన్ఆర్ఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. వైద్యులు శంకర్, మనోజ్ కుమార్ మంత్రి నిమ్మలను సత్కరించారు. ఆక్వరైత సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు, శ్రీహరిరాజు పాల్గొన్నారు. వైకల్యం చదువుకు అడ్డంకి రాకూడదని ఉన్నత విద్య నభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని కలెక్టర్ నాగరాణి అన్నారు. అంతర్జాతీయ సైన్స్ లాంగ్వేజ్ దినోత్సవం, అంతర్జాతీయ బదిరిల వారోత్సవాలు ఆదివారం నిర్వహించారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బదిరిలకు సమాజంలో మానవ హక్కులు, అవకాశాలు కల్పించడంతో పాటు సైన్స్ లాంగ్వేజ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. విద్యా క్రీడల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధస్సును వినియోగించాలని వక్తలన్నారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను తెలుసుకునేందుకు, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు పర్యాటకం దోహదపడుతుందన్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ది కూడా అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో నిత్య సుదర్శన హోమానికి ఆదివారం దిర్సమరి గ్రామానికి చెందిన సాగి సీతారామరాజు కుటుంబ సభ్యులు 100,000 రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వారికి అధికారి కిరణ్ స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. జిల్లా స్థాయి చికముఖి సైన్స్ సంబరాలను భీమవరంలోని చింతలపాటి బాపిరాజు పాఠశాలలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఉమా సోమేశ్వర పురపాలక పాఠశాల భీమవరం, జడ్పీ ఉన్నత పాఠశాల పెంటపాడు, బీడీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్టేర్ విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రైవేట్ పాఠశాల విభాగంలో ఆదిత్య పాలకొల్లు, వెస్ట్ బెర్రీ పెద అమీరం, విజ్ఞాన్ ఆకివీడు విద్యార్థుల బృందాలు వరుసగా తొలి 3 స్థానంలో నిలిచాయని చెకముఖి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు తెలిపారు. వీరు నవంబర్ 1-2 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తరపున పాల్గొంటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి బాలల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ లో భీమవరానికి చెందిన ఎం హర్షిత్ శ్రీవర్మ సత్తచాటాడు. ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25-26 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ పోటీలో హర్షిత్ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పథకం అందుకున్నాడు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అనేక మంది క్రీడాకారులకు గట్టి పోటీ ఇచ్చిన హర్షిత్ త్రుటిలో స్వర్ణ పథకం కోల్పోయినట్లు వారి తల్లిదండ్రులు సురేంద్రవర్మ, హారిక, శిక్షకులు కృష్ణమోహన్ తెలిపారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ

0: రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
0: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3,00,000 రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: అంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మధురమైన పాటలు ఎప్పుడు వినాలని ఉన్నా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఆ పాటలు వింటే కూడా మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. అటువంటి పాటలు మా శ్రోతలకి వినిపించడానికి ప్రతిరోజు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం రేడియో విష్ణు శ్రోతల కోసం. మీరు మెచ్చే ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. మరి శ్రోతలు విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా వి మధుసూదనరావు దర్శకత్వంలో 1971లో విడుదలైన చిత్రం అమాయకురాలు. అక్కినేని నాగేశ్వరరావు, శారద, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి సన్నజాజి పువ్వులు పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట సాహిత్య మారుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. మరి పాట వినండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. అమాయకరాలు చిత్ర నుంచి సన్నజాజి పువ్వుల పాట విన్నారు కదా. ఇప్పుడు కాంతారావు, కృష్ణకుమారి కథానాయకులుగా 1971లో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆనంద నిలయం. బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన 10 మందిలో పాట పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీత రచన పెండియాల నాగేశ్వరరావు.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పెండియాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చిన 10 మందిలో పాట పాడిన పాట మీరింతవరకు విన్నారు కదా. ఇప్పుడు కథానాయకురాలు చిత్రం నుంచి తనువ ఉహూ హరిచందనమే పాట వింటారు. పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట సాహిత్యం జి విజయరత్నం స్వరపరిచిన వారు ఏఏ రాజ్. 1971లో విడుదలైన కథానాయకురాలు చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించారు. గిడుగుతూరి సూర్య దర్శకత్వం వహించారు. మరి పాట విందామా?
2: హరే చంద్ర.

0: రేఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354. కథానాయకురాలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1971లో విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం కళ్యాణ మండపం. కన్నడ చిత్రానికి రీమేక్ చిత్రమైన ఈ చిత్రంలో శోభన్ బాబు, కాంచన జంటగా నటించారు. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన చుక్కలు పాడే శుభమంత్రం పాట వింటారు. రచన దేవులపల్లి, సంగీతం పి ఆదినారాయణరావు.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. Pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866 5877 3.
1: కళ్యాణ మండపం చిత్రం నుంచి సుశీల గానం చేసిన చుక్కలు పాడే పాట విన్నారు కదా. ఇప్పుడు చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి అందాల శ్రీమతికి పాట వింటారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించారు. 1971లో విడుదలైన ఈ చిత్రంలోని ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేశారు. సి నారాయణ రెడ్డి గీతానికి టివి రాజు సంగీతం అందించారు.

0: చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట కె విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం చెల్లెల కాపురం. 1971లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆడవే మయూరి పాట వింటారు. సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.
1: గతభర విలాస బంధుర తనూ లతిక చంచలించిపో

నీ కాళ్ళ ముగ్గురాళ్ళ ఇంత బాగా నాట్యం చేస్తున్నావా? ఆ కొరడాయిలా ఇవ్వు, నిన్ను చుట్టి నా చేతులు పెట్టుకుంటారు, హరిచేతులు వైకుంఠం చూసుకుంటారు.

పరిపాలనే ప్రథమ ప్రభవ జ్వాలలు ప్రసవ శని దహించగా పతిని కోలు పడి రతీదేవి.

0: ఏమి నాట్యము అద్భుతము అద్వితీయము.
1: హిమగిరీంద్ర శిఖరాద్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధర పటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘింకృతుల సహస్రపణ సంచలిత పూకృతుల కనులలోన కనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కలిసీమలోన కరయుగములోన పదయుగములో సీతనుగులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

FM 90.4. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మాతృత్వం లక్ష్య సాధనకు అడ్డంకి కాదని ఇదివరకే చాలా మంది అమ్మలు నిరూపించారు. గతేడాది జరిగిన ఒలింపిక్స్ లోనూ 3-6 నెలల గర్భంతో మహిళలు అథ్లెట్లు పాల్గొని క్రీడాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. వీరినే స్ఫూర్తిగా తీసుకున్న సోనికా యాదవ్ 7 నెలల గర్భంతో 145 కిలోల బరువును ఎత్తి జాతీయ స్థాయిలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారారు. 7 నెలల గర్భంతో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటావా, ఈసారికి వదిలి, ఏ చిన్న తేడా జరిగినా నీకు బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. ఇంట్లో వాళ్ళు బంధువులు సోనికు ఇచ్చిన సలహా ఇది. అయినా ఆమె వెనుదిరకు వేయలేదు. 3 ఏళ్లుగా నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను, నాకేం జరగదు, భయపడొద్దు అంటూ వారికి సర్ది చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీల్లో పాల్గొని డెడ్ లిఫ్ట్ విభాగంలో కాంస్యం దక్కించుకున్నారు. ఈమెది ఢిల్లీ కమ్యూనిటీ పోలీసింగ్ సెల్లో కానిస్టేబుల్. చిన్నప్పటి నుంచే ఆటలంటే ఇష్టం. ఉద్యోగంలో చేరాక కూడా ఆ ఆసక్తిని కొనసాగించారు. కబడ్డీ క్రీడాకారిణిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని కలలు కన్నారు. అందుకు ఫిట్గా ఉండాలని 2022లో జిమ్లో చేరారు ఈవిడ. అక్కడి వాతావరణం ఆమె దిశను మార్చిందట. వ్యాయామాలు చేస్తున్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్ నా దృష్టిని ఆకర్షించింది. దానికోసం లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుకు కావలసిన నైపుణ్యాలను సంపాదించుకున్నాను. అక్కడి నుంచి వివిధ పోటీల్లో పాల్గొంటూ తన సత్తా చాటుకున్నారు. నేను సాధారణంగా 165 నుంచి 175 కిలోల బరువును ఎత్తగలను, కానీ నా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈసారి 145 కిలోల బరువును ఎత్తుతున్నాను. వైద్యులు ఈ విభాగంలో నాకు స్ఫూర్తినిచ్చిన అంతర్జాతీయ అథ్లెట్ లూసీ మార్టిన్ సలహాతోనే ఈ పోటీల్లో పాల్గొన్నాను. శారీరకంగా మానసికంగా స్థిరమయ్యాకే ఈ సాహసానికి ధైర్యం చేశాను. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మన దేశ ఖ్యాతిని చాటి చెప్పడమే లక్ష్యం అంటున్న సోనికాకు ఆల్ ది బెస్ట్ చెప్దాం మరి. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
0: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు 9:00 నుండి 3:00 వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు రోజుకో రకమైన వ్యూహంతో దాడులు చేస్తున్నారు. వారెన్నో పన్నాగాలు ఎత్తులు వేసినా వాటన్నిటినీ తొక్కిపెట్టే పరిశోధనలు దిట్టగా మారారు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ శ్వేతా ప్రేమ్ అగర్వాల్. క్రిప్టోగ్రాఫర్గా ఆమె అందిస్తున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె వసుంధర పలకరించగా, ఈ అవార్డును గత 10 ఏళ్లుగా నేను చేసిన పరిశోధనలకు దక్కిన గుర్తింపే కాదు, క్రిప్టోగ్రఫీకి ఇచ్చిన ప్రాధాన్యంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాను. క్రిప్టోగ్రాఫర్గా డేటా సేఫ్టీ పైన పనిచేస్తున్నాను. క్రిప్టోగ్రఫీ సైబర్ భద్రతకు వెన్నుముక. సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, దాని గోప్యత, సమగ్రత, ప్రామాణికత కాపాడటానికి గణితమైన అల్గ్రిథమ్స్ను రూపొందించే పనిలో ఉన్నాను. మాది పూణే, మధ్యతరగతి కుటుంబం. నాన్న టాటా టెక్నాలజీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు, అమ్మ టీచర్. వీరి పెంపకం వల్లే నాకు సమాజం మీద మంచి దృక్పథం ఏర్పడింది. చిన్నతనం నుండి గణితం, సైన్స్ అంటే ఎంతో ఇష్టం. కాలేజీ రోజుల్లో పరిశోధక పుస్తకాలు చదివేదాన్ని. బ్రియాన్ గ్రీన్ రాసిన ది ఫ్యాబ్రిక్ ఆఫ్ ది కాస్మోస్ పుస్తకం నన్నెంతో ప్రభావితం చేసింది. కొన్ని విషయాలు తెలుసుకునేందుకు పరిశోధన మీద ఆసక్తి పెంచింది. ఇందుకోసమే విదేశీ యూనివర్సిటీల్లో చదివేందుకు దరఖాస్తులు చేసుకున్నాను. యుఎస్లో మాస్టర్స్, పిహెచ్డీలో చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు క్రిప్టోగ్రఫీపై ప్రొఫెసర్ డాన్ బోనే చెప్పిన విషయాలకు శాస్త్ర సూత్రాల ఆధారంగా కోడెడ్ అల్గారిథమ్స్, హ్యాష్లు, సైన్లను ఇందుకు ఉపయోగిస్తాం. అందులో పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి మరొకటి. క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి సైబర్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం ఈ దాడుల్ని దీటగా ఎదుర్కొనేందుకు

పరిసర ప్రభావితమయ్యే దీని గురించి తెలుసుకుందామని పరిశోధనలు మొదలుపెట్టాను. క్రిప్టోగ్రఫీ చెస్ ఆటలా ఉంటుంది. డేటా చోరీ కోసం నేరగాళ్లు సాంకేతికతను బ్రేక్ చేస్తూ ఉంటారు. దాన్ని అడ్డుకునేందుకు పావులు కదుపుతుండాలి. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. అంతు చిక్కునట్లుగా ఉండే వీరి పన్నాగాల్ని పసిగట్టి పరిష్కారం చూపే ఆల్గ్రిథం రూపొందించాల్సి వచ్చింది. డేటా సెక్యూరిటీ పరంగా పనిచేసే అనేక విభాగాల్లో క్రిప్టోగ్రఫీ ఒకటి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను. ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్గా చేరి దీని మీద పరిశోధనలు మొదలుపెట్టాను. ప్రస్తుతం ఐఐటి మద్రాసులో సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ సహ వ్యవస్థాపకురాలిగా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. ప్రభుత్వానికి సమాజానికి అవసరమైన రక్షణ వ్యవస్థను ఈ కేంద్రం నుంచి అందిస్తున్నాం. హార్డ్వేర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్వాంటమ్ నేపథ్యంలో మేము తోడ్పాటు ఇస్తున్నాం. నేను ప్రత్యేకించి క్వాంటమ్ సెక్యూరిటీ విభాగాన్ని లీడ్ చేస్తున్నాను. విదేశీ స్వదేశీ నిపుణులతో విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. నిష్ణాతుల్ని తయారు చేస్తున్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వర్ణ జయంతి అవార్డులతో పాటు డి యజ్ఞనారాయణ, ఏసీఎం ఇండియా, గూగుల్ ఇండియా రీసెర్చ్ అవార్డు లాంటివెన్నో గత 4 ఏళ్లుగా దక్కాయి. ఇప్పుడు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకోబోతున్నాను. ప్రస్తుతం మన దేశంలో క్రిప్టోగ్రాఫర్స్ కి అవకాశాలు బాగా ఉన్నాయి. సైబర్ వ్యవస్థ బలంగా తయారవుతుంది. మహిళలకు ఇది గొప్ప అవకాశం. పరిశోధనల వైపు రావడమే కాకుండా నాయకత్వం వహించడము ఎంతో అవసరం. కుటుంబం సామాజిక వ్యవస్థలోని చాలా ఒత్తిళ్లు స్త్రీలపై ఉన్నప్పటికీ మార్పు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. తమ కలలు లక్ష్యాల కోసం మహిళలు విసుగు లేకుండా శ్రమించాలి. అందుకు అందరి ప్రోత్సాహం అవసరం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అలసంద వడల తయారీ విధానం తెలుసుకుందామా? కావాల్సిన పదార్థాలు: అలసందులు కప్పు, బియ్య పిండి 4 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 స్పూను, మొక్కజొన్న పిండి 1.5 టేబుల్ స్పూన్, అల్లం ముద్ద జీలకర్ర చెంచా చప్పున, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కొత్తిమీర తరిగిన 1/2 కప్పు, నూనె వేయించుకునేందుకు సరిపడా. మరి తయారీ విధానం తెలుసుకుందామా? అలసందులను కడిగి నానబెట్టాలి. 4 గంటల తర్వాత ఉప్పు చేర్చి గ్రైండ్ చేయాలి. పిండిని వెడల్పాటి పాత్రలోకి తీసి పసుపు, అల్లం ముద్ద, జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, బియ్యపిండి, మొక్కజొన్న పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమంతో గారెలు చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. వాటిని టిష్యూ కాగితం మీద తీస్తే అదనపు నూనెని పీల్చేసుకుంటాయి. కరకరలాడే అలసంద వడలు కొబ్బరి లేదా పల్లి పచ్చడితో తింటే వాహవా అనిపిస్తుంది. పనస పులావ్ తయారీ విధానం తెలుసుకుందామా? కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 కప్పులు, పనసకాయ ముక్కలు 3 కప్పులు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయలు పెద్దవి 2, టొమాటో 1, పుదీనా కొత్తిమీర తరుగు గుప్పెడి చొప్పున, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, పచ్చిమిర్చి 4, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, పలావ్ పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 కప్పు, యాలకులు 3, లవంగాలు 5, దాల్చిన చెక్క అంగుళం ముక్క, స్టార్ మొగ్గ 1, జాపత్రి కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, జీడిపప్పు 10, నిమ్మరసం 1/2 చెంచా. తయారీ విధానం తెలుసుకుందామా? పనసకాయ ముక్కలను నీళ్ళల్లో వేసి ఉంచాలి. బియ్యం కడిగి 1/2 గంట నానబెట్టాలి. కుక్కర్లో నూనె నెయ్యి వేసి వేయించాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ మొగ్గ, యాలకులు, లవంగాలు, జాపత్రి, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పులు వేయాలి. అవి వేగాక పుదీనా, ఉల్లి తరుగు, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనసకాయ ముక్కలు జత చేసి కలదిప్పుకోవాలి. అవి కాస్త వేగాక ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, పలావ్ పౌడర్, పెరుగు వేసి కలపాలి. నిమిషం తర్వాత బియ్యం, తగినన్ని నీళ్లు జోడించి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ మూత తీసి కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లితే పనస పలావ్ పూర్తయినట్లే. ఇందులో కీరా దోశ రైతా సూపర్గా ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం అవసరమైనంత మోతాదులో చేసుకోవాలి. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జే అక్షయ.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ లో ముందుగా జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఏదైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటే చూసి చూసి మనకే బోర్ కొడుతుంది. పైగా ఇప్పటి హైటెక్ తరం ఏం చేసినా ఏం చూసినా సూపర్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటుంది. తినే వంటకాల్లోనూ లెక్కకు మెక్కిలి ఫ్యాషన్లు ట్రెండ్లు పుట్టుకొచ్చాయంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. హోటల్లోనే కాదు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా వడ్డించిన పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయన్నా దాంతో పాటు వాటిని ఎంత అందంగా ఆకర్షణీయంగా అలంకరించామన్నది కూడా ముఖ్యమైపోతుంది. అలాంటి వారి కోసం కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందే ఈ స్పెరిఫికేటర్. చిన్న సైజు ఫ్లాస్క్ లా ఉండి కరెంటుతో పనిచేసే దీంతో జ్యూస్లు, సాస్లు, పాలు, కాఫీ, టీ, కొబ్బరి నీళ్లు ఇలా ఏ పానీయాన్నైనా నిమిషాల్లో చిన్న చిన్న ముత్యాలుగా మార్చేయచ్చు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినసం కదండి. ఇప్పుడు జ్యూస్ ని ముత్యాలుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ద్రవ పదార్థాల్లోనూ కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని సిరంజ్ లాంటి వాటిలో వేసి చుక్కలు చుక్కలుగా నీటిలో పడేలా చేసి చిన్న చిన్న ముత్యాలను తయారు చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇలా చేయడం శ్రమతో కూడిన పని. అందుకే పెద్ద పెద్ద హోటల్లోని వంటకాల్లోనే ఇలా అలంకరించడం చూస్తుంటాం. కానీ ఈ స్పెరిఫికేటర్ తో ఎవరైనా ఇంట్లోనే సులభంగా ఈ ముత్యాలను చేసుకోవచ్చు. జ్యూస్లు తాగనని మారం చేసే పిల్లలకు వాటిని చిన్న చిన్న ముత్యాల్లా చేసి గిన్నెలో వేసి అందించవచ్చు. ఇక ఫలూదా, లస్సీ, ఐస్ క్రీమ్, డెజర్ట్స్ లాంటి వాటిల్లోనూ మనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న స్ట్రాబెరీ, యాపిల్, పైనాపిల్, మామిడి లాంటి పండ్ల రసాల ముత్యాల్ని వేసుకోవచ్చు. అలాగే కేకులు, స్వీట్ల మీద కూడా వీటిని అలంకరిస్తే చూడ చక్కగా కనిపిస్తాయి కదా. కొందరు పాలల్లో డికాషన్, కాఫీ, టీ ముత్యాలను వేసి ఆ పానీయాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ స్పెరిఫికేటర్ తో పాటు సుమారు 10 కిలోల ముత్యాలను తయారు చేసుకునేందుకు అవసరమయ్యే 70 గ్రాముల సోడియం ఆల్జినేట్, 100 గ్రాముల కాల్షియం క్లోరైడ్ ని అందిస్తారు. మనం ఎంచుకున్న పానీయంలో కొద్దిగా సోడియం ఆల్జినేట్ ని వేసి ఆ మిశ్రమాన్ని స్పెరిఫికేటర్ లో పోయాలి. దీనిలో ముత్యాలు 2 సైజుల్లో వచ్చేందుకు 2 రకాల రంధ్రాలున్న కప్పులు విడివిడిగా ఉంటాయి. ఇక సోడియం ఆల్జినేట్ ద్రవ్యాలు జెల్ గా మార్చాలంటే దానికి కాల్షియం అవసరం. అందుకే ముందుగానే కొంచెం కాల్షియం క్లోరైడ్ నీళ్లను కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్పెరిఫికేటర్ బటన్ నొక్కి అందులో నుంచి వచ్చే బొట్టు బిల్లలను కాల్షియం క్లోరైడ్ కలిపిన నీళ్లలో పడేలా అమర్చుకోవాలి. ఇలా ఏ పానీయాన్నైనా వెంటనే ముత్యాల్లా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్పెరిఫికేటర్లు ఆన్లైన్ దుకాణాల్లో కూడా దొరుకుతున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులకు ఎప్పుడూ పండ్ల రసాన్ని గ్లాసులో వేసిస్తే ఏం గొప్ప చెప్పండి. వాటిని ప్లేట్లో వడ్డించి తినడానికి స్పూన్ వేసిస్తే భలే మజాగా ఉంటుంది కదా. మరి ఈనాటి ఆయుష్మాన్ బావలో ఇది తెలుసుకున్నాం కదండి. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మరి ఇప్పుడు ఎక్కులు తగ్గడానికి ఒక మంచి పరికరం అయితే వచ్చిందండి, మరి దాని గురించి తెలుసుకుందాం. ఎక్కులు ఎవరికైనా కొంతసేపు వచ్చి ఆగిపోతాయి, కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పడతాయి, ఓ పట్టాన ఆగవు కూడా. అలాంటి వాళ్ళ కోసమే సాన్ అంటానియోలోని టెక్సస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోస్ట్ ఇన్స్పిరేటరీ సెక్షన్ అండ్ స్వాలో టూల్ అనే పేరుతో ఒక ఎల్ ఆకారాన్ని ఉన్న స్ట్రాని రూపొందించారు. దీన్ని ఎక్కలో వస్తున్న వాళ్ళలో పరీక్షించి చూడగా 92% మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందంటే, చిన్న ట్యూబ్ లా ఉన్న దీనికి రెండు, చిన్నది పెద్దది రెండు రంధ్రాలు ఉంటాయి. దీనికి అమర్చిన లిడ్ ని జరపడం ద్వారా పిల్లల కోసం చిన్నది, పెద్దల కోసం పెద్ద రంధ్రం తెరుచుకునేలా చేసుకోవాలి. తర్వాత స్ట్రాని గ్లాసులో ఉంచి పై భాగాన్ని నోట్లో పెట్టుకుని

వేగంగా పీల్చగాని నీళ్లు ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ వేగానికి ఎక్కిళ్లకు కారణమైన ఫ్రెనిక్ వేగస్ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రమ్ కండరం సంకోచం చెంది స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్ ను మూసుకుపోయేలా చేస్తుంది. దానితో లోపల నుంచి వచ్చే గాలి స్వరపేటికి తగిలి హిక్ అనే శబ్దం వస్తుంది. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగాని ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్ మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్ తరచూ గాలి మార్గం సుమగం కావడంతో ఎక్కిలు ఆగిపోతాయి. మరి లిజనర్స్ తెలుసుకున్నాం కదండి, మరి ఈనాటి ఆయుష్మాన్ బావలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు కోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి పాట అయితే వినసారు కదండి. ఇప్పుడు తెల్ల నేరేడు పండు గురించి తెలుసుకుందాం. అల నేరేడు పండు అనగానే అందరికి గుర్తొచ్చేది నలుపు లేదా ముదురు వంకాయ వర్ణంలో ఉండే పండ్లే. కానీ తెల్ల నేరేడు పండు కూడా ఉన్నాయి. దాయ్ వాటర్ జామున్ పండ్ల మొక్కలతో సంకరించడంతో ద్వారా దీన్ని రూపొందించారట. పైగా ఈ మొక్కల్ని ఏడాదికి ఒక్కసారిగానే కాయలు కాసేలా చేశారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండేలాగా, పండిన తర్వాత లేత గులాబీ రంగులోకి మారతాయట. ఈ పండ్లు తీపి, వగరు కలగలిసి రుచులతో వస్తాయి. పచ్చి వాటిని వైన్, వెనీగర్ తయారీ వాటిల్లో వాడతారు. పండ్లను జామ్స్, జెల్లీ, సాసులు చేస్తుంటారంట. ఈ పండ్ల రసం మూత్ర వ్యాధులకు, జీర్ణ సమస్యలకు నివారించడానికి ఉపయోగపడతాయి. అమీబిక్ డిసెంట్రిక్ కి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇలాగే చక్కెర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. మందులా వాడినప్పటికీ ఈ గింజల్లోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది పాలనలో కాల్షియం, వాటి పోషకాలు లభ్యంగా ఉంటాయి. కాబట్టి నల్ల నేరేడు పండుతో పాటు ఈ తెల్ల నేరేడు పండు కూడా ఒకసారి తిని చూడండి. మళ్ళీ తెల్ల నేరేడు పండు వాటి యూజెస్ గురించి తెలుసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావాలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అక్షయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: వేడి వాతావరణంలో ఉల్లిపాయలు బాగా పెరుగుతాయి కాబట్టి ఆఫ్రికాలోని చాలా మంది రైతులు ఎండాకాలంలో ఉల్లిపాయలను పండిస్తారు. కానీ ఉష్ణమండలపు ఉల్లి రకాలను వర్షాకాలంలో కూడా పండించవచ్చు. ఇతర పంటల్లా కాకుండా ఉల్లిపాయల వేళ్లు బలహీనంగా బోలుగా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా పండిస్తే ఉల్లిపాయలు బాగా పెరగాలంటే సారవంతమైన బోలుగా ఉండే భూమి కావాలి. మంచి దిగుబడి రావాలంటే మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విధంగా తగిన పొలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొక్కలకు పాదులను సిద్ధం చేయాలి. మొలకలను సరిగ్గా నాటాలి. ఉల్లిపాయల పొలాన్ని తయారు చేయడానికి ముందు మీరు భూమిని ఎంచుకోవాలి. మీకు సొంత భూమి లేకపోతే ఉత్తర ఘనాకు చెందిన హవాస్ అలీఫ్ వివరించినట్లుగా సకాలంలో ఒక పొలాన్ని ఎంచుకుని దాని యజమానితో చర్చించడం చాలా ముఖ్యం.
1: ఒక్క పొలంలో ఉల్లిపాయలు వేసి అక్కడ ఎరువులు పశువులు గొద్దెలు వేసిన ఫలితం ఉండదు. కానీ కొన్ని చోట్ల ఉల్లి బాగా పండడాన్ని చూస్తారు. మీకు మంచి భూమి కావాలంటే సమయం వచ్చినప్పుడు తొందరగా ఆ భూస్వామిని కలుసుకుని డబ్బులు చెల్లించాలి.
0: ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలను పండించని ఒక సారవంతమైన పొలాన్ని ఎంచుకోండి. ఉల్లిపాయలకు పట్టే తెగుళ్లు చాలా ఏళ్ల పాటు మట్టిలోనే ఉంటాయి. ఒక పొలంలో 3 ఏళ్లకు ఓసారి ఉల్లిపాయలను పండించాలి.
2: ప్రతి 7 ఒకే పొలంలో ఉల్లి వేస్తే ఉల్లిపాయల సైజ్ పెద్దగా ఉండదని చూసే ఉంటారు. ఇక తెగుళ్లు కూడా ఉంటే ఉల్లిపాయలకే అవి అంటుతాయి. సోయాబీన్స్ గానీ మొక్కజొన్న గానీ పండిస్తే మట్టిలోని వ్యాధి ఆ పంటల వెంట వెళ్లిపోతుంది. ఆ తర్వాత 7 ఉల్లిపాయలను పండిస్తే బాగానే ఉంటుంది. పైగా ఉల్లిపాయలు కూడా పెద్దవి వస్తాయి.
0: ఉల్లిపాయలు ఎన్నో రకాల నేలలను ఇష్టపడతాయి. కానీ బాగా ఇసుక బంకమట్టి ఉన్న నేలలను ఇష్టపడవు. ఇసుక ఎక్కువ ఉండే మట్టిలో పోషకాలుండవు. పైగా అవి తొందరగా పొడిబారతాయి. కాబట్టి ఇసుక నేలల్లో ఉల్లిపాయలు పెరగాలంటే భారీగా సేంద్రియ పదార్థాలను చల్లాలి.
2: మీరు ఉల్లిని వర్షాకాలంలో ఇసుక భూముల్లోనో బాగా నీళ్లున్న చోటనో నాటితే అవి బాగా పండవు. కంకర మట్టి ఉన్న చోట నాటితే అది బాగా పనిచేస్తుంది.
0: ఉల్లిపాయలకు మొక్కల అవశేషాలు మట్టిని వదులు చేసే కుళ్ళిన ఎరువుగల సారవంతమైన నేల కావాలి. ఎండాకాలంలో వరదలు వస్తాయన్న బెంగ ఉండదు. కాబట్టి తక్కువ భూమిలో ఉల్లిపాయలను నాటవచ్చు. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలను పెంచడానికి బంకమట్టి నిండిన పల్లపు భూమిని ఎంచుకోవద్దు. బలహీనంగా ఉండే ఉల్లి వేర్లు నిలిచిన నీళ్లలో తొందరగా కుళ్ళిపోతాయి.
1: ఈ పొలంలో నా వర్షాకాలపు ఉల్లిపాయలను ఎందుకు నాటానంటే ఇది కొంత ఎత్తులో ఉంది కాబట్టి ఇందులో వర్ష నీరు నిలవదు. వర్షాలు ఆగిపోయినప్పుడు ఉల్లిపాయలకు పెట్టే నీళ్లు దగ్గరలోనే ఉంటాయి.
0: వర్షాకాలంలో నాట్లు వేయడానికి తగినంత ముందుగా మీ పొలాన్ని సిద్ధం చేసుకోండి. వానలు ఎక్కువగా కురుస్తున్నాయని మీరు ఆలస్యం చేస్తూ పొలాన్ని సిద్ధం చేసుకోలేకపోతే నాట్లు చాలా రోజుల పాటు నర్సరీలోనే ఉండిపోయి నాణ్యతని కోల్పోతాయి. వర్షాలు లేకుంటే కలుపు మొక్కలు మొలవడానికి వాటిని చంపడానికి వీలుగా నాట్లు వేయడానికి చాలా రోజుల ముందే మీ పొలాలకు బాగా నీళ్లు పెట్టాలి. సీడ్ బెడ్ కోసం అదే సూత్రాలు మొక్కల పెంపకానికి వర్తిస్తాయి. నీళ్లు చక్కగా పారుతుంటే బలహీనమైన ఉల్లి వేర్లు కుళ్ళిపోవు. కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో పాదుల ఎత్తు పెంచాలి. ఒక్కో పాదు మీటర్ వెడల్పు ఉంటే వాటిలో తేలికగా పనిచేయవచ్చు. నాటడానికి

చాలా వారాల ముందే మట్టిని తిరగదోడి పాత ఎరువుని గాని కంపోస్ట్ ని గాని అందులో కలపాలి. మట్టి మెత్తగా లోతుగా ఉంటే వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. పాదు చక్కటి ఆకృతిలో చదునుగా ఉండేలా చూసుకోవాలి.

0: పెరగడానికి ముందు మొలకలకు బాగా నీళ్లు పెట్టాలి. దాంతో మట్టి మెత్తబడి మొలకలను తేలికగా లాగడానికి వీలవుతుంది.
1: కొత్త వేర్లను దెబ్బతీయకుండా ఉండడానికి ఏదైనా పనిముట్టుతో మట్టిని వదులు చేసి మొలకలను మెల్లిగా పైకి లేపాలి. మీ ఉల్లి పొలం విత్తనాల పాదులకి దూరంలో ఉంటే మొలకలని తడిగోన సంచిలో ఉంచి రవాణా చేస్తే తాజాగా ఉంటాయి. నాటడానికి ముందు మొలకల పాదును బాగా తడపాలి. అప్పుడు మొలకలను పట్టుకోవడానికి మట్టిలో తగినంత తేమగా ఉంటుంది. మట్టిలో 67 లోతున్న బెజ్జాన్ని పొడిచి ఒక మొలకను చొప్పించి వేర్లు కిందకి వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు బెజ్జాన్ని మట్టితో నింపాలి. ఎక్కువ లోతుగా నాటవద్దు. వేర్ల పైభాగం భూమి కన్నా కొద్దిగా ఎత్తులో ఉండాలి.
2: మొక్కని ఎక్కువ లోతుగా నాటితే ఉల్లిపాయ మొక్కగా మారే మధ్య ఆకు మొలకెత్తదు. అందుకే మధ్య ఆకు మొలవడానికే మేం ఈ ఎత్తు వరకు నాటడం లేదు.
1: ఉల్లిపాయల వరుసల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంగా, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడంలో నాటాలి. సారవంతమైన భూముల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరకు ఎడం ఉండవచ్చు. తద్వారా పాయలు పెద్దవిగా పెరుగుతాయి. దక్షిణ ఘనా దేశంలో మైక్ థామ్సన్ మొక్కలన్నీ సరైన లోతులో సరైన ఎడంలో నాటడానికి ఒక తెలివైన పనిముట్టుని వాడతాడు. స్థానిక నిపుణుడొకరు 3 మీటర్ల పొడవైన ఇనుప కడ్డీ ఒకటి తయారు చేశాడు. ఆ కడ్డీకి 15 సెంటీమీటర్ల ఎడంలో వేలి మందాన 60 వేలంత పొడవైన ఇనుప పళ్ళని అతికారు. 3 పనివాళ్లు ఆ కడ్డీని తడి ఇసుకలోంచి పైకి లాగి మొదటి పంక్తి నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో మట్టిలో నొక్కుతుపోతారు.
3: దగ్గర దగ్గరగా నాటితే ఒక బస్తాడు ఉల్లిపాయలు పండుతాయి. అదే ఎడం ఎడంగా నాటితే ఉల్లిపాయలు గడ్డలు పెద్దవి అవుతాయి కాబట్టి 2 బస్తాలు పండుతాయి.
1: నాటిన తర్వాత ఉల్లిపాయలకు కొద్దిగా నీళ్లు పెట్టాలి. ఉల్లిపాయలు మెల్లగా పెరుగుతాయి. వాటి ఆకులు నేలను కప్పివేయవు కాబట్టి ఉల్లి పొలంలో క్రమం తప్పకుండా కలుపు తీసేస్తుండాలి. కలుపు మొక్కలు ఉల్లిపాయల్లోంచి నీళ్లు పోషకాలను హరిస్తాయి. మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రియ ఎరువులను ఎప్పుడైనా చేర్చవచ్చు.

ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఓసారి చూద్దాం. ఉల్లిపాయల వేర్లు బోర్లుగా ఉంటాయి కాబట్టి వాటికి మంచి సారవంతమైన భూమి కావాలి. ఒక పొలంలో మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఉల్లిపాయలను పండించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఉల్లిపాయలను ఎత్తైన పాదుల్లో నాటాలి. మొలకలని 6 వారాల వయసులో ఉన్నప్పుడు నాటాలి. మొలకలని పైకి లాగేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మొలకలని 10 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. 10 సెంటీమీటర్ల ఎడంలో వరసలు చేయాలి. మొలకలను నాటేటప్పుడు వేర్ల పైభాగం నేల కన్నా ఎత్తులో ఉండాలి. పాదులకు తగినన్ని నీళ్లు పెడుతూ తరచు కలుపు తీస్తుండాలి. ఉల్లిపాయలను మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని బాగా చూసుకుంటాయి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన

0: ఆభరణాలతో టైల్స్ తయారీలో ముందంచెలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
0: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.

హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. పిల్లలు పాఠాలు నేర్చుకోవడంలో వెనకబడితే ప్రత్యేక తరగతుల్లో చేర్పిస్తాం. ఒకవేళ అక్కడ అర్థం కావడం లేదంటే ట్యూషన్లు పెట్టిస్తాం. మరి హోంవర్క్లు, ప్రాజెక్టులు, అసైన్మెంట్ల పరిస్థితుల్లో అని అడిగితే వామ్ము అది చాలా పెద్ద పని అంటున్నారు మరి తల్లిదండ్రులు. ఇక ఈ ఇబ్బంది మీకు అక్కర్లేదండి, మేము అవన్నీ చేయిస్తామంటున్నారు హోంవర్క్ ట్యూటర్లు. ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో ట్యూటర్ ఉండడం మనందరికీ తెలిసిందే, కానీ ఇలా హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్లు చేయించే ట్యూటర్లు ఎవరుంటారు, మరి వాళ్ళెవరో తెలుసుకుందామా అండి. దీప్తి ఆఫీస్ నుంచి వచ్చి రాగానే 5 ఏళ్ల అహాన పరిగెత్తుకొచ్చి, అమ్మా రేపు ఫ్యామిలీ డే అటమ్మా, మన ఇంట్లో ఉన్న అందరి ఫోటోలు పేపర్ల మీద అతికించి తీసుకురమ్మన్నారు టీచర్ గారు అని చెబుతుంటే ఆమెకు గుండె ఆగినంత పనైందండి. ఎందుకంటారా, అప్పటికప్పుడు అందరి ఫోటోలు సేకరించి ప్రింట్లు వేయించాలంటే చాలా పెద్ద పనే కదండి, పైగా అవన్నీ తనే చేయాలి. అందుకే కనీసం మంచినీళ్ళైనా తాగకుండా ఉసూరుమంటే స్టూడియోకి పరిగెత్తేసింది. స్వేచ్ఛని టీచర్ 6 రకాల హెర్బ్స్ గురించి, వాటి ఆకులు కాగితం పైన అతికించి పేరు రాయమన్నారట. దాంతో వాళ్ళింట్లో అందరూ అదే పనిలో ఉన్నారు.

ఇక శ్రేయస్ని వాళ్ళ అమ్మగారిదైతే వేరే సంగతి. మరి తను పెద్దగా చదువుకోలేదు, కొడుక్కి ఇచ్చే హోంవర్క్ ని పూర్తి చేయించడానికి ముందు తను అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతూ ఉంటారు. చివరికి ఏదో మమ్మా అని అయితే అనిపిస్తారండి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనండి. బడికెళ్లే పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఇబ్బందికి ఇప్పుడు హోంవర్క్ ట్యూటర్ పరిష్కారం చూపిస్తోంది. వెనకటి రోజుల్లో పిల్లల చదువులకు సంబంధించి ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువ, తల్లిదండ్రుల పాత్ర తక్కువగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మార్కులు ర్యాంకులకు ప్రాధాన్యం పెరగడంతో పాటు ఇప్పుడు అందరూ తమ పిల్లలకు కేజీ నుంచి ఐఐటి చదువులకు పునాదులు వేయాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారండి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేనండు. మరోవైపు బడికెళ్లిన పిల్లలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఇళ్లకు మాత్రం ప్రాజెక్టులంటూ వర్క్షీట్లంటూ బోలెడంత హోంవర్క్ వెంటేసుకొస్తున్నారు. ఇక స్కూల్స్ ఏమో రోజుకో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయండి. దాంతో పిల్లలు రైస్ డే, రోజ్ డే, మిల్క్ డే, హ్యాండ్లూమ్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే అంటూ ప్రత్యేక దినోత్సవాలను జరుపుకుంటున్నారు. టీచర్లేమో సంబరాలతో సరిపెట్టకుండా ఆయా అంశాల ప్రత్యేకతలు తెలిపి వివిధ ప్రాజెక్టులు హోంవర్క్ గా ఇస్తున్నారు. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: Skoda. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
1: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్లు ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలట్లేదండి. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక లేక సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్లను ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలక తండాలు పడితే మరి ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక మాకెక్కడదయ్యా అంటూ వాపోతున్నారు. పాఠాలైతే ఏదో ఒకలా చెప్పి చదివించేయచ్చండి, కానీ రోజు ఇలా చిన్నారులతో హోంవర్క్ చేయించడం అయితే చాలా కష్టమే కదండి. అందులోనూ కాస్త పెద్ద క్లాసుల్లో చదివే పిల్లలతో చేయించడం అంటే మరీ ఇబ్బంది. ఆ హోంవర్క్లు ప్రాజెక్టులు సరిగ్గా చేయకపోతేనేమో మార్కులతో పాటు అవార్డ్స్ అని రివార్డ్స్ అని కోల్పోవాల్సి వస్తుంది. అందుకేనండి తల్లిదండ్రులు ఈ విషయంలో అంత దిగులు చెందుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన ట్యూటర్ సంస్థలు హోంవర్క్ చేయించేందుకు కూడా ఇప్పుడు ట్యూటర్ను ఇంటికి పంపిస్తున్నారు. టీచర్ రన్, లెర్నోపిక్, అర్బన్ ప్రో, సూపర్ ప్రోప్, హోమ్ శిక్ష వంటి సంస్థలు ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. వీటిల్లోని కొన్ని హోంవర్క్ చేయించడంతో పాటు ప్రాజెక్టులను, వర్క్షీట్లను కూడా సృజనాత్మకంగా పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం చేస్తున్నారండి. ఇందుకు అవసరమైన చార్ట్లను, కాగితాలు, రంగులు, ఇతరాత్ర సామాగ్రిని ఈ ట్యూటర్లు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా వాటి కోసం అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదండి. మరి ఈ విధానం వల్ల విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా, సృజనాత్మకంగా నేర్చుకోగలగడంతో పాటు తల్లిదండ్రులకు ఎంతో కొంత శ్రమ అయితే తప్పుతుంది. మరి అందుకే అండి ఈ ట్యూటర్లకు రోజు రోజు ఆదరణ పెరిగిపోతుంది. మరి ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖాళీ అయిన షాంపూ బాటిల్స్, మాయిశ్చరైజర్ డబ్బాల్ని మనం చెత్తలో పరేస్తూ ఉంటాం కదండి, కానీ అలా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, అందులో ఎంత ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం, అసలు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అని. అప్పుడు దాన్ని పరేయాలన్నా మనకి మనసు రాదు కదండి. అలాగని అవన్నీ దాచిపెట్టుకుని ఉంటే మాత్రం ఏం లాభం, ఇళ్ళంతా చెత్తతో నిండిపోవడం తప్ప. అందుకే ఆయా కంపెనీలు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాయండి, అదే రీఫిలింగ్. వాడిన డబ్బాల్లో మళ్లీ నింపుకుని తెచ్చుకోవడం, తద్వారా అంతో ఇంతో సొమ్ము పొదుపు చేసుకోవచ్చు. మరి ప్యాకింగ్ విధానం రాకముందు కొబ్బరి నూనెను, వంట నూనెను కొనాలంటే డబ్బాలో గాని సీసాలో గాని తీసుకెళ్లి 0.5 లీటర్ అని 1/2 లీటర్ అని పోయించుకుని తెచ్చుకోవడం ఒకప్పటి తరానికి తెలిసిందే. ఇప్పుడైతే జీరో వేస్ట్ అన్న ఆలోచనతో పప్పుల్ని ఉప్పుల్ని కూడా డబ్బాలో నింపుకుని తెచ్చుకునే దుకాణాలు కొన్ని దేశాల్లో అయితే మొదలయ్యాయండి. వాటి సంగతి ఎలా ఉన్నా గాని క్రీమ్స్ అని, లోషన్లను, షాంపూలను, సర్ఫ్లు, క్లీనింగ్ లోషన్లు వంటి వాటిని ఖాళీ డబ్బాలు తీసుకెళ్లి నింపుకునే పద్ధతి మాత్రం అంతటా రానందండి. అవునండి, కొన్ని బ్రాండ్లు తాము తయారు చేసే సౌందర్యోత్పత్తులు, డిటర్జెంట్ల కోసం రీఫిలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ద బాడీ షాప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సౌందర్య రక్షణ కోసం ఎక్కువగా వీగన్ ఉత్పత్తులనే తయారు చేస్తున్న ఈ విదేశీ బ్రాండ్ మన దేశంలోనూ ఒక రీఫిలింగ్ స్టేషన్ ప్రారంభించిందండి. గతేడాది కాలంలో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 400 క్రియోస్ ను ప్రారంభించింది. 3.7 టన్నుల ప్లాస్టిక్ ని, అంటే సుమారు 170,000 బాటిల్ తయారీని అడ్డుకోగలిగిందండి. ఎంత మంచి పని చేసింది కదండి. లాక్మే, ఫ్లామ్ వంటి లగ్జరీ బ్రాండ్లు తమ అవుట్లెట్లలో క్రీమ్లు, లోషన్లతో పాటు కన్సీలర్, ఫౌండేషన్, లిప్స్టిక్, మస్కారా వంటి వాటిని కూడా వాడిన డబ్బాల్లో మళ్లీ నింపిస్తున్నాయి. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అయితే మెట్రో నగరాల్లోని స్మార్ట్ దుకాణాల్లో సర్ఫ్

వెసల్ కంఫర్ట్, విమ్ వంటి వాటిని రీఫిల్లింగ్ వెసులుబాటు కల్పిస్తోంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ ఒకే ఫేస్ క్రీమ్ ని ప్యాక్ల రూపంలో విక్రయిస్తోందండి. అంటే బాటిళ్లతో పాటు ఓ రీఫిల్లింగ్ ప్యాక్ ని కూడా ఇస్తారన్నమాట. కాబట్టి సీసాలో క్రీమ్ అయిపోగానే ప్యాక్ లో ఉన్నదాన్ని నింపుకోవచ్చు అన్నమాట. మరికొన్ని కాస్మెటిక్ కంపెనీలు అన్ని రకాల ఉత్పత్తులకి సంబంధించిన రీఫిల్ ప్యాక్లను ఇంటికే పంపించే ఏర్పాట్లైతే చేస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి ఒక్కో డబ్బా ధరలో 20-30% ఖర్చు అయితే తగ్గుతుంది. దీనివల్ల ఉపయోగదారులతో పాటు కంపెనీలకి లాభమేనండి. ఎలా అంటారా, కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్ల కోసం వాడే ఉత్పత్తులను నింపే డబ్బాల కోసం నాణ్యమైన ప్లాస్టిక్ వాడాలి. అలాగే వాటిని రీసైక్లింగ్ చేయాలన్నా బోలెడు ఖర్చుతో కూడిన పనండి. అందుకే రీఫిల్లింగ్ విధానంతో ఇటు వినియోగదారుడికి అటు ఉత్పత్తిదారుడికి ఇద్దరికి లాభమే కదండి. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. షాంపూ లేదా బాడీ లోషన్ ని నింపాలంటే కొన్ని కంపెనీలు భారీ దుకాణాల్లో వెండింగ్ మిషన్ల తరహా స్మార్ట్ ఫిల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయండి. అక్కడికి వెళ్లి వెంట తెచ్చుకున్న పాత బాటిల్స్ లో షాంపూని నింపుకోవచ్చన్నమాట. లేదా అక్కడ అమ్మే స్మార్ట్ ఫిల్ బాటిల్స్ లో కూడా నింపుకోవచ్చు. వెంట బాటిల్ తీసుకెళ్తే సుమారు 30 రూపాయలు, అక్కడున్న స్మార్ట్ ఫిల్ బాటిల్లో నింపుకుంటే 15 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందటండి. అయితే ఒకే బాటిల్ను పదే పదే నింపుకోవడం కూడా మన ఆరోగ్యానికి అంత క్షేమం కాదు కాబట్టి 3 విడతల వరకు రీఫిల్ చేసుకునే ఏర్పాటును అయితే అందిస్తాయండి. అందుకోసం బాటిల్స్ మీద ఒక బార్కోడ్ ఉంటుందట. 3 సార్లు అయ్యాక దీన్ని స్మార్ట్ స్టోర్లో ఇచ్చేస్తే కొత్తది మనం తీసుకోవచ్చటండి. ఈ కొత్తది తీసుకునేటప్పుడు మనకు ఒక రీఫిలింగ్ కూడా ఉచితంగా ఇస్తారటండి. నింపిన బాటిల్స్ మీద ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్లతో ఉన్న లేబుల్స్ను కూడా వీళ్ళు అతికిచ్చిస్తారట. మొత్తం మీద వృధా ఖర్చు తగ్గించి ప్లాస్టిక్ నుంచి భూగోళాన్ని రక్షించేందుకు రీసైక్లింగ్ కన్నా రీఫిలింగే ఎంతో మేలంటున్నారు పర్యావరణ ప్రియులు. మరి లిజనర్స్, మరి మీలో ఎవరైనా మెట్రో నగరాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురండి. ఎందుకంటే మన పర్యావరణం మన చేతుల్లోనే ఉంది కదండి. మరి ఓకే లిజనర్స్, ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదూ. మరి మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జ సుప్రియ. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్ట్ టైం పాస్. మరి వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేసుకోవడానికి నేను మీ ఆర్జీ ఆక్షన్ అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీ డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818167796 237295.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్

0: రూమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
0: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరోడ్ అన్న గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, సార్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
2: అవునా అండి? ఓకే అండి. ఇవాళ టాపిక్ ఏంటో చెప్పనా అండి?
3: చెప్పండి మేడం.
2: ఇవాళ ఇంటర్నేషనల్ డాటర్స్ డే అండి, కూతుర్ల దినోత్సవం
3: మేడం.
2: కూతుర్ల దినోత్సవం అండి.
3: ఓకే మేడం. అంటే కూతురు కూతురే మేడం, కొడుకు కొడుకే మేడం. కూతురు ఎప్పటికైనా కన్న ప్రేమ ఉంటది మేడం. కొడుకు కోడల చిత్రల కల్లా అల్లము బెల్లం అవుతారు మేడం. మేడం కంటే కూతురును కన్న మేడం సినిమా పేరు,
2: ఆ మూవీ నుండి
3: టైటిల్ సాంగ్ మేడం. కంటే కూతుర్నే కనాలిరా ఆ సాంగ్ మేడం.
2: ఓకే అండి.
3: ఈ పాట ప్రతి ఆడ కూతురు అందరి కోసం మేడం.
2: ఓకే అండి.
3: ప్రత్యేకంగా మీకు కూడా, వింటున్న అందరు శ్రోతలందరికి కూడా మేడం ధన్యవాదాలు మేడం
2: అండి. ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంగలూరుపాడు నుంచి మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు కూడా బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం. కూతుర్లు దినోత్సవం కదా.
0: అవునండి.
1: కూతురు అంటేనే మేలు మేడం.
0: అవునండి.
1: ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తుండ్రు మా అమ్మ మా నాయన అని పెళ్లి అయిపోయింది అనుకో మా అమ్మాయికి, గుర్తున్నా పెట్టుకుంటది.
0: అవునండి.
1: మగపిల్లక ఒక కొడుకు ఉంటే వా ఏం చదువుతాడు బెంగళూరులో ఉండో, ఏమీ లేదు మేడం.
0: అవునండి.
1: మా అమ్మాయి అయితే రోజు ప్రతి రోజు రెండు సార్లు ఫోన్ చేస్తుంది, అంటే టైంలో ఆఫీస్ లో ఉంటది, సాయంత్రం చేస్తుంది.
0: అవునండి.
1: అంటే కూతురే మేలు అంటే నాకే ఉందిలే మేడం, అందరికన్నా మన అడి చెప్తాం.
0: అవునండి.
1: రాక్షసి సినిమాలో
0: ఒకసారి మూవీ నేమ్ మళ్ళీ చెప్తారా అండి?
1: చిరంజీవి రాక్షసుడు సినిమా పేరు.
0: ఓకే అండి, ఆ మూవీ నుండి
1: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: ఈ పాట మా మిత్రుడు బండారు తిరుమూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా బామ్మడి సోనాల జనార్దన్ గారికి, తపలా మస్తాన్ బాయ్ గారికి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గడమ్మ.
0: మాణిక్యాలరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా. మీ పేరు ఏం పేరు అమ్మా?
0: నా పేరు అక్షయ అండి.
1: అక్షయ, మా ఫాస్ట్ ఫ్రెండ్.
0: అవునండి, ఇవాళ టాపిక్ ఏంటో విన్నారండి?
1: లేదమ్మా, లేదు, వెళ్ళా చెప్పమ్మా.
0: ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం అండి.
1: కూతుర్ల దినోత్సవం?
0: అవునండి. మరి మీకు
1: అయితే ఉన్నారండి? నాకు కూతుర్లు అయితే లేదు కానమ్మా, మగల పిల్లలు, తమ్ముడు పిల్లలు, అదే మా కజిన్ బ్రదర్స్ పిల్లలు, తర్వాత ఇంకా అలాగే మరదలో మే

0: వాళ్ళ కూతుర్లు ఇలాగా కూతుర్లు వాళ్ళు
1: ఉన్నారమ్మా.
0: వాళ్ళతో వాళ్ళు నాకు లేకపోయినా వాళ్ళే నా కూతుర్లు అనుకుని నేను ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉంటాను. మా మదర్ గారు అమ్మాయిని పనులకి పబ్బాను తీసుకురావడం, మా అమ్మాయి కంటే మా మనవాళ్ళ కథ చూడడం, మా అమ్మాయి కంటే చూసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను.
1: చాలా సంతోషం అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: వాళ్ళ నాకు సినిమా అమ్మ ఘంటసాల సుశీల పాడింది జగదేక వీరిని కదా సినిమాలో, అది జగదేక వీరిని ఆ సినిమాలో ఉంటుంది. అయినది ఏమో అయినది చెల్లి అన్న పాట ఈ పాట. ఈ సాంగ్ విజయ గారికి, నీకు విజయ గారికి, పిన్ని గారికి, బాబాయ్ గారికి, ప్రసాద్ గారికి, సోదరులు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, మన ఇష్టం చెప్పాలంటున్న ప్రతి ఒక్కరి కోసం వేయండి అమ్మ.
1: ఓకే అండి, మీరు కోరుకున్న వారికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్ముల మోహన్ మేడం, మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మేడం
0: ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: కూతుర్ల దినోత్సవం మేడం.
0: అవునండి,
1: మాకు ఉన్నది మేడం కూతురు.
0: అవునా అండి?
1: కూతురు అంటే లక్ష్మీ దేవత అన్నట్టు ఇంటికి.
0: అవునండి.
1: కూతురుకు సుతం, ఇద్దరు బిడ్డలు మేడం.
0: ఓకే అండి.
1: కొడుకు, ఒక కొడుకు సుతం, బిడ్డే.
0: ఓకే,
1: బిడ్డకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు మేడం.
0: అవునా అండి? ఓకే అండి.
1: మాకు పవిత్ర బంధం సినిమా నుండి అపురూపమైన మాట జన్మ అని పాట.
0: ఓకే అండి.
1: ఈ పాట ఇంకా అరిసి మన ఇంకో కొడుకు బిడ్డ పేరు మహిర.
0: ఓకే అండి.
1: ఎరుకోసమే అండి.

0: ఓకే లిసనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. పోలయ్య గారు మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: సూపర్ గా ఉన్నారండి. జోష్ లో ఉన్నారండి. ఓకే అండి, ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి మేడం.
0: ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం అండి.
1: మేడం,
0: మరి మీకు ఉన్నారండి కూతుర్లు?
1: ఒక కూతురు ఉంది మేడం.
0: అవునా అండి?
1: ఒకటే కూతురు, ఇంకా కొడుకులు లేరు ఎవరు లేరు. ఆమె మన కొడుకైనా కూతురు అయినా.
0: అవునా అండి?
1: ఆమె ఇంటర్మీడియట్ చదివించాను, పెళ్లి చేశాను, నలుగురు పిల్లలు.
0: అవునా అండి?
1: అండి మన కూతుర్లని చాలా చక్కగా చూసుకోవాలి మేడం. వాళ్లకు ఏ లోటు లేకుండా అన్ని సక్రమంగా చేసి అత్తగారింటికి పంపించాలి మేడం. వాళ్లకు కన్నీరు పెట్టనీయకూడదు. మనలో ఉన్న మనకు ఉన్నంతలో వాళ్లకు అన్ని సక్రంగా చేయాలి. వాళ్ళు నడవడికి ఎలా ఉందని మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళకు మంచి చదువులు చదివాలి, జాబు వచ్చేదానికి కూడా ట్రై చేయాలి. వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్లకు అన్ని విధాలుగా సహకరించాలి. అలా చేయగలిగినప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్స్, సంసారంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు ఒకరి మీద ఆధారపడకుండా.
0: అవునండి.
1: అలా చేయగలిగినప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా సమాజంలో ఆనందంగా బతుకుతారు మేడం.
0: అవునండి. ఓకే అండి, మరి వాళ్ళ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: దాసనారాయణరావు గారి మూవీ నుంచి కంటే కూతుర్నే కనాలిరా సినిమా టైటిల్ నుంచి అదే పాట మేడం.
0: ఆల్రెడీ అయిపోయిందండి ఆ పాట.
1: అయిపోయిందా మేడం? అయిపోతే మేడం, మేడం రాముడు వచ్చాడు మూవీ నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుండి.
1: ఏహే మండూరి అంబోతు ఏహే మందిలో నరంకేసే, ఆ పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారా?
0: నరేంద్రారెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారు కదా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: చెప్పండి మేడం,
0: ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాం మేడం. ఆడపిల్లల దినోత్సవం మేడం.
0: అవునండి.
1: నాకు కూడా ఒక కూతురు ఒక కొడుకు మేడం.
0: అవునా అండి?
1: అవును మేడం, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయికి కూడా ఒక కూతురు మేడం.
0: ఓకే అండి.
1: అమ్మాయి పేరు పూజ, పాప మనోహరాలి పేరు వచ్చి హన్విత.
0: ఓకే అండి.
1: అవును మేడం, మనం ఎవరు కొడుకైనా కానీ కూతురైనా కానీ అందరినీ ఒకే విధిగా చూడాలి మేడం.
0: అవునండి.
1: ఒకరిని ఒకే విధంగా చూడకూడదు. ఇద్దరు మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు బీటెక్ చేసినారు.
0: అవునా అండి?
1: ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు మేడం.
0: ఓకే అండి, చాలా సంతోషం.
1: థ్యాంక్ యూ మేడం. నాకు మేడం ఈరోజు ఆశా భోంస్లే గారి జయంతి మేడం.
0: ఓకే అండి.
1: నాకు ఈ సందర్భంగా అశ్వమేధం సినిమాలో గుంతలకిడి గుమందం అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి.
1: ఆ పాట లేకపోయినా ఆ సినిమాలో వేరే పాట కూడా అయింది మేడం, పర్వాలేదు. అశ్వమేధం.
0: ఓకే అండి, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం, శుభ సాయంత్రం మేడం గారు.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలము సాతాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాం మేడం. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మంచిగా మేడం, అందరం మంచిగా, మీరు కూడా మంచిగా అనుకుంటున్నారు మేడం.
0: సూపర్ అండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం, విన్నా. నాకు కూడా ఒక కుదురు ఉంది మేడం, నా బిడ్డ ఉంది.
0: అవునా అండి?
1: నా బిడ్డ ఉంది మేడం, నాకు బిడ్డ అంటే ప్రాణమే మేడం నాకు కూడా.
0: అవునా అండి?
1: అవును మేడం, మధ్య కొడుకులో ఒక బిడ్డ మేడం నాకు.
0: ఓకే అండి.
1: అవును మేడం,
0: ఫుల్ జోష్ లో ఉన్నారండి మీరు. అసలు
1: మంచిది, ముగ్గురు జాబులు ఉన్నాయి మేడం, ముగ్గురు కొడుకులకు, ఇద్దరు కొడుకు జాబులు వచ్చింది, జాబులు ఎక్కడ.
0: అవునండి.
1: అవును మేడం.

0: ఓకే అండి. మరి అదే సాంగ్ విందాం అనుకుంటున్నా
1: మేడం. నాకు సినిమా ఇది మేడం, సత్యభామ మేడం, సత్యభామ
0: ఆ మూవీ నుండి.
1: దానిలో పిల్లగాడిది తండ్రి తండ్రి కూడా పాట ఉంది మేడం. అది డాడీ డాడీ ఓ మై డాడీ అని ఉంది మేడం పాట.
0: ఓకే అండి.
1: మో పిల్లగాడి తండ్రి కొడుకు ఉంది పాట పాట మేడం.
0: ఓకే అండి
1: మంచిది మేడం. మేడం మా మిత్రులు మేడం
0: చెప్పండి.
1: కర్నూలులో ఉంటాడు మేడం బ్రహ్మయ్య గారు, కర్నూలులో ఉన్న బ్రహ్మయ్య గారికి మరియు మన సతాపుల నాయశెట్టి గారికి ఉమ్మడి జిల్లా మామూలు జిల్లా ఇద్దరు ఉంటారు మేడం, బాలాజీ గారు పులిపాటి వెంకటేష్ గారు. ఈ నలుగురికి డెడికేట్ మేడం పాట ఇది.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికి సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో అండి.
1: నమస్తే. శ్రీకాకుళం జిల్లా వజ్రత్ కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుకునే అవకాశం వచ్చిందమ్మా.
0: అవునా అండి?
1: అమ్మా
0: ఓకే అండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పమ్మా, ఏంటి విషయం చెప్పండి.
0: ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం అండి.
1: అవునమ్మా.
0: ఓకే అండి. మరి మీ కూతుర్లు ఉన్నారా అండి? ఓకే అండి.
1: అమ్మా, మేము ఒక పాట గురించి చెప్తున్నాము. ఆదర్శ కుటుంబం చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన బిడియ మేళే నిన్నే కౌగిలి అనే పాటను కోరుతున్నామమ్మా.
0: చాలా చక్కగా పాడారండి.
1: అమ్మా, మరి మా మిత్రుల పేర్లు తెలియజేస్తానమ్మా.
0: ఓకే అండి.
1: మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మాణిక్యాలరావు గారు, పాలెం పోలయ్య గారు, బాబురావు గారు, రజనీ మేడం గారు, రాజశేఖర్ గారు, రవికుమార్ గారు, బ్రహ్మయ్య గారు, మహమ్మద్ ఇనాయత్తుల్లా గారు, వీళ్ళ పేర్లు తెలియజేయాలని కోరుతున్నారమ్మా.
0: ఓకే అండి. మీరు కోరిన వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో హలో, నమస్తే అమ్మ. అక్షయ బంగారు తల్లి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను పెద్దాపురం.

0: గోదావరి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం అమ్మా.
1: శుభ సాయంత్రం అండి.
0: మీకు బిలేటెడ్ గా విఘ్నేశ్వర స్వామి చవితి శుభాకాంక్షలు. మీతో మాట్లాడలేనట్టుంది కదా నేను.
1: అవునండి.
0: బిలేటెడ్ గా వినాయకుడి శుభాకాంక్షలు అమ్మా.
1: మీకు కూడా అండి.
0: ఆ వినాయకుడు మాట్లాడాడు, పుట్టినరోజు జరిగింది మీకు తెలిసి తెలియదో కానీ అందుకే సరదాగా చెప్తున్నాను. బుష్టి పంచమ రోజున వినాయకుడు మాట్లాడాడు.
1: అవునా అండి.
0: అవును తల్లి.
1: ఓకే అండి. ఇవాళ టాపిక్ విన్నారా అండి?
0: అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం కదండి.
1: అవునండి.
0: ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి అండి.
1: అవునండి.
0: ఆడ మగానే తారతమ్యం లేకుండా ఇప్పటికే చాలా మంది చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, పరావర్తనం చెందారు. ప్రతి ఒక్కరు కూడా ఆడవారిని మగవారిని సమానంగా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, చదివిస్తున్నారు.
1: అవునండి.
0: అక్కడక్కడ మాత్రం ఇంకా కొద్దిగా వ్యత్యాసం చూపిస్తున్నారు కాబట్టి కొద్దిపాటి అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారిలో కూడా చైతన్యం రావాలి. మన కమ్యూనిటీ రేడియో రేడియో ఇష్యూ ద్వారా అట్లా వస్తుందండి. వారిలో కూడా వచ్చేస్తుంది.
1: అవునండి.
0: వారిలో పరివర్తన వచ్చిందంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆడపిల్లైనా మగపిల్లైనా సమానం అనే భావన అందరిలో కలుగుతుంది అన్నది నా అభిప్రాయం.
1: అవునండి.
0: సరే అండి, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడగబోతున్న పాట ఉంటే చెప్పండి, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇంకో పాట అడిగేస్తాను.
1: ఓకే అండి.
0: అంతకంటే ముందు ఈవేళ ప్రసిద్ధ గాయని అటువంటి లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ గారు జయంతి అండి ఈవేళ.
1: అవునా అండి.
0: అవును, లతా మంగేష్కర్ గారికి నివాళి తెలియపరుస్తున్నాను. అదే విధంగా మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పుట్టినరోజు అండి ఈవేళ.
1: అవునా అండి. ఓకే అండి.
0: పూరి జగన్నాథ్ గారికి ఏమో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
1: ఓకే అండి.
0: ఆడపిల్లలే నయం ఆ సినిమాలో పాట ఉన్నాయేమో చూడండి బంగారు తల్లి.
1: ఓకే అండి.
0: ఆడపిల్లలే నయం ఈ చిత్రంలో పి సుశీల ఎం రమేష్ పాడిన పాట. గీతం డాక్టర్ నెల్లుట్ల, సంగీతం చక్రవర్తి. శరణు శరణు శ్రీ సిద్ధి వినాయక అనే పాటతో చూడు తల్లి.
1: ఓకే అండి.
0: పాట ఉందమ్మా, వేరే పాట అడగనా?
1: చూసి వేస్తామండి.
0: చిత్రం పేరు ఆడపిల్లలే నయం అండి, పాట పేరు శరణు శరణు శ్రీ సిద్ధి వినాయక అనే పాట వేయండి.
1: ఓకే అండి.
0: ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, విజయ బంగారు తల్లి, మా అక్షయ చిట్టు తల్లి, తర్వాత పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, నెక్స్ట్ మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, వీరందరి కోసం ప్రసాద్ చేయమని పండగ శంకర్ గారి కోసం, వీరందరి కోసం వేయండి అక్షయ చిట్టు తల్లి.
1: ఓకే అండి.
0: పాట చూసారా తల్లి, వేరే పాట చెప్పేస్తాను లేకపోతే.
1: వేస్తామండి.
0: అదే పాట ఉందా అమ్మా, లేదా వేరే పాట అడిగినా అంటున్నాను.
1: చూసి వేస్తామండి. ఉంటది.
0: ఒకవేళ లేకపోతే మాత్రం జై చిరంజీవి సినిమాలో పాట వేయండి.
1: ఓకే అండి.
0: జై చిరంజీవి సినిమాలో ఉన్నది కదా బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, చంద్రబోస్ గారి సాహిత్యం, మణిచరణ్ గారి సంగీతం, జై జై గణేష. ఎందుకంటే మా ఇంటి దగ్గర విఘ్నేశ్వర అనుకుంటారండి ఈవేళ, చాలా ఉత్సవంగా చాలా ఉల్లాసంగా ఉందండి ఈవేళ.
1: అవునా అండి. ఓకే.
0: విఘ్నేశ్వర పందులు మూడు పందుల దగ్గర కూడా చాలా హుషారుగా ఉందండి ఇక్కడ స్వామివారు నిమజ్జనం సందర్భంగా.
1: అవునా అండి. ఓకే అండి.
0: ఆడపిల్లైన అయిన చిత్రంలో పాట కానీ అది దొరకకపోతే చైతన్య చిత్రంలో కానీ పాట కానీ వేయమని కోరుకుంటున్నాను అమ్మ చిట్టు తల్లి అక్షయ్ గారు.
1: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిసనర్స్, మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే అక్షయ.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సెగ్మెంటోస్కోపీ.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్ మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వీరమణి గంటనే విల్లాలి, వీరమణి గంట.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్.

0: బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శేసి. వెల్కమ్ టు థీన్ మార్. మరి ఈరోజు మన థీన్ మార్ లో సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే నేను రెడీగా ఉన్నానండి. మరి బ్యూటిఫుల్ సాంగ్స్ ని వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
3: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
2: ఫోన్ 0881622345.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు థీన్ మార్. మరి ఇవాళ మన థీన్ మార్ లో షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదకొండి నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా నుండి కాశ్మీర్ మే తో కన్యాకుమారి బ్యూటిఫుల్ సాంగ్ ని అజిత్ సింగ్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: లిజనర్స్, మీకోసం వరుణ్ తేజ్ మరియు రాశికన్న నటించిన తొలి ప్రేమ సినిమా నుండి నిన్నెలా నిన్నెలా ఈ వండర్ఫుల్ సాంగ్ ని అర్మాన్ మాలిక్ గారు ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ లిజనర్ టుడే ఎంజాయ్.

మన లిజనర్స్ వింటున్నారు రేడియో విష్ణు 90.4. లిజనర్స్, షాహిద్ కపూర్ మరియు కరీనా కపూర్ నటించిన జబ్ వే మేట్ సినిమా నుండి ఏ ఇష్క్ హై ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని శ్రేయా ఘోషాల్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9667-4258.
1: మీకోసం మరొక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరి మన నాగశౌర్య మరియు రష్మిక మందన్న నటించిన చలో సినిమా నుండి చెప్పవే బాలామణి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని స్వీకర్ అగస్తి గారు ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన నెక్స్ట్ సాంగ్ అర్జున్ కపూర్ మరియు ఆలియా భట్ నటించిన 2 స్టేట్ సినిమా నుండి ఇస్కీ ఉస్కీ. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఆకృతి కాకర్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించేయండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Venila Enterprises, Amaron మరియు Luminous ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. Cell 9989838444.
4: Listeners, మీకోసం సిద్ధార్థ్ మరియు త్రిషా.

నటించినా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా నుండి నీళ్ళు వద్దాము నేను ఎప్పుడైనా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని కార్తిక్ మరియు సుమంగళి గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లెట్స్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: లిజనర్స్, మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ కూడా ప్లే అవ్వడానికి రెడీగా ఉంది.

0: తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: అనుష్క శర్మ మరియు షారిఫ్ ఖాన్ నటించిన రబ్ నే బనా దే జోడీ సినిమా నుండి తుజ్ మేరా బుద్ధి కథా హై ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని రూప్ కుమార్ రాథోడ్ గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించేయండి.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849220223. Be a part of Radha's biggest fashion celebrations.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అను మెహతా నటించిన ఆలియా సినిమా నుండి ఏదో ప్రియరాగం వింటున్నా. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని సాగర్ మరియు సుమంగళి గారు ఆలపించారు. ఈ వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వడానికి రెడీగా ఉంది, విని ఆనందించేయండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకి.

0: చేయబడను.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 998-9342-009.
3: ఇదండి మన థీమ్ మార్. మరలా తిరిగి ప్రసారం అయ్యే మరో థీమ్ మార్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే సేసి.
2: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: 줌마 키리.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.